ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. శాలివాహన శాఖ సంవత్సరం 1948 శ్రావణమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 29వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ మీడియం వేవ్, ఎఫ్ఎం 102 మెగాహెచ్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీల్లోనూ, కాకినాడలో 100.1 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీ, రాజమండ్రిలో 102.9 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీల్లో ప్రసారం అవుతున్నాయి. శ్రోతలకు శుభోదయం.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 ఆంగ్ల వార్తలు వింటారు.
1: దిస్ ఈస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. The Lok Sabha will resume the discussion on the public examinations prevention of unfair means amendment bill 2020.

0: భక్తి రంజని కార్యక్రమం మీరింతవరకు దమ్మపదం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు చింతన బౌద్ధ సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీ బెందాలం కృష్ణారావు.
1: నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశ్వజనీన ధర్మం బౌద్ధం. విశ్వజనీనమైన మానవ విలువలు భగవాన్ బుద్ధుని బోధనలు. మానవ విలువలంటే ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా మానవుని ఔన్నత్యానికి దోహదం చేయగల విలువలు. ఒక మనిషి సాటి మనుషులతో ఎలా ప్రవర్తించాలి అనే విషయం మానవ విలువలను నిర్దేశించే ప్రధాన సూత్రం అనేది నిస్సందేహం. దీనికి తోడు మనిషి ఇతర జీవులతో, ప్రకృతితో ఎలా వ్యవహరించాలనేది కూడా మానవ విలువల అంతర్భాగమే. మానవుడు తన జీవిత అనుభవంపై ఆధారపడి దాన్ని పరిశోధించి పరిశీలించి రూపొందించిన మానవ విలువలు హేతుబద్ధమైనవి, శాస్త్రీయమైనవి. అంతేకాదు అవి సార్వజనీనమైనవి కూడా. అందుకనే జాతి, మత, కుల, ప్రాంత, లింగ తదితర భేదాలు లేకుండా మానవ విలువలు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తించాలి, అందరికీ ప్రయోజనం కలిగించాలి. ప్రపంచంలో అనేక గుణాలు మానవ విలువలుగా పరిగణించబడుతున్నాయి. సత్యవాక్కు, నిజాయితీ, విశ్వసనీయత, న్యాయం, శాంతి, సహనం, సహకారం, సమానత్వం, సంయమనం, నిష్పక్షపాతం, క్షమత, దయ, కనికరం, బాధ్యత, గౌరవం, ఆత్మవిశ్వాసం, ధీరత్వం, ఇలా ఎన్నో ఉన్నాయి. బుద్ధుడు బోధించిన విలువలలో ముఖ్యమైనది పంచశీల. సాధారణంగా పంచశీలలో గల 5 సూత్రాలు బుద్ధుడు చెప్పిన మౌలిక విలువలే. కానీ మానవ జీవితంలో ఇంతకంటే మౌలికమైన 2 విలువలు ఉన్నాయని బుద్ధుడు ప్రకటించాడు. వాటిలో మొదటిది గొంకు, 2వది జంకు. ఈ సంగతి కొందరికి వింతగా తోచవచ్చు, కానీ ఇది మూల బౌద్ధ గ్రంథాలు చెబుతున్న అక్షర సత్యం. గొంకు అంటే నైతికంగా తప్పు చేస్తున్న వ్యక్తి ఆత్మగౌరవంతో లేదా దాని పట్ల కలిగే అపరాధ భావంతో సిగ్గు చెందడం. అంటే తాను చేసే చెడు పని ఇతరులకు తెలుస్తుందనే భీతి లేకపోయినా తనకు తాను ఆత్మాభిమానంతో సిగ్గు చెంది సదరు పనిని విరమించుకునే గుణమే గొంకు. ఇక జంకు అంటే తప్పుడు పని చేస్తున్న వ్యక్తిలో కలిగే భయం. తాను తప్పు చేస్తే ఇతరులు తనను నిందిస్తారని లేదా దండిస్తారని లేదా తద్వారా భవిష్యత్తులో తనకు దుష్ఫలితం కలగవచ్చనే భయంతో ఆ పనిని విరమించడం. గొంకు, జంకు అనే వాటి మధ్య గల భేదం చాలా సున్నితమైనది. అయినా కొద్దిపాటి పరిశీలనలతో వీటి మధ్య భేదాన్ని అర్థం చేసుకోవచ్చు. గొంకు, జంకు అనే గుణాలు మానవ జీవితానికి అవసరమైన అత్యంత మౌలిక విలువలని బుద్ధుడు ప్రకటించాడు. ఈ 2 గుణాలు అడుగంటిన సమాజంలో ఇతర మానవ విలువలన్నీ ధ్వంసమై జీవితం దుర్భరంగా మారుతుందని ఆయన చెప్పాడు. బుద్ధుడు చెప్పిన ఈ విషయం వాస్తవం కాదని నిర్ధారించుకోవడానికి కొద్దిపాటి పరిశీలన చాలు. నేటి సమాజంలో పెచ్చరిల్లుతున్న నేరాలు, అత్యాచారాలు, కుంభకోణాలు, కుట్రలు, ఘర్షణలు, మానవ సంబంధాలు విచ్ఛిన్నం కావడం వంటి సమస్యలను పరిశీలిస్తే వీటి వెనుక గొంకు, జంకు అనే గుణాలు పూర్తిగా పతనమైన నేపథ్యం కనిపిస్తుంది. అందుకే బుద్ధుడు వీటిని లోకాన్ని రక్షించే 2 ధర్మాలని అన్నాడు. మానవీయ సమాజానికి అవసరమైన పంచశీల పేరిట 5 ప్రాథమిక నైతిక నియమాలను బుద్ధుడు బోధించాడు. అవి జీవహింసను విరమించడం, తప్పుడు మాటలను విరమించడం, కామ దురాచారాన్ని విరమించడం, దొంగతనాలు విరమించడం, మత్తు కలిగించే పానీయాలు, పదార్థాల వాడకాన్ని విరమించడం. ఈ 5 నియమాలు మౌలికమైనవి మాత్రమే కాదు, వాటి మధ్య పరస్పర సంబంధం కూడా ఉంది. అంటే పంచశీలలో ఒక నియమాన్ని అతిక్రమించిన వ్యక్తి ఇతర నియమాల విషయంలో సులభంగా దారి తప్పే అవకాశం ఉంది. ఇందుకు భిన్నంగా ఒకరు పంచశీలను పాటిస్తే అది ఆ వ్యక్తికే కాక ఇతరులకు కూడా అపారమైన మేలు చేస్తుందని బుద్ధుడు చెప్పాడు. సమాజంలో మనుషుల మధ్య సంఘీభావం లేదా ఐకమత్యం పెంపొందడానికి అవసరమైన 4 సాధనాలను బుద్ధుడు సూచించాడు. అవి దానగుణం, ప్రియమైన సంభాషణ, అర్థవంతమైన జీవనం, సమతాభావం. ఈ మాటలను, అర్థాలను క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిది, దానం అంటే కేవలం డబ్బు లేదా వస్తువులను ఇతరులకు దానం చేయటం కాదు. మనుషుల మధ్య పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి సైతం దానగుణమే. ఇక ఇతరులకు ధర్మం గురించి బోధించడం అన్నిటికన్నా గొప్ప దానమని బౌద్ధం చెబుతుంది. 2వది, ప్రియమైన సంభాషణ అంటే ఘర్షణకు దారితీసే రీతిలో కాక మనుషుల మధ్య స్నేహం, సఖ్యత పెంపొందించే రీతిలో మాట్లాడుకోవడం. 3వది, అర్థవంతమైన జీవితం అంటే ఎందుకు కొరగాని విధంగా కాక తనకు ఇతరులకు ప్రయోజనం చేకూరే విధంగా జీవించడం. 4వదైన సమతాభావం అంటే మనుషుల మధ్య ఎటువంటి తారతమ్యాలు పాటించక అందరూ సమానమనే భావనతో మెలగటం. ఇవే కాక నిజాయితీ, ధీరత్వం, ప్రజ్ఞ అనేవి కూడా మనిషికి అవసరమైన గుణాలని బుద్ధుడు చెప్పాడు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే బుద్ధుని దృక్పథాన్ని లోతుగా గ్రహించని వారికి ఆయన బోధించిన

0: విలువలు మామూలు నీతి సూత్రాల్లా కనిపించవచ్చు. వాస్తవానికి బుద్ధుని దృష్టిలో మానవ విలువలు కేవలం ఒక ఆదర్శం కాదు. మానవ సమాజం దుర్భరం కాకుండా మనుషులు నిజమైన సుఖసంతోషాలతో జీవించడానికి ఈ విలువలు నిరాకరించలేని ఒక అవసరంగా బుద్ధుడు భావించాడు.
1: చింతన బౌద్ధ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత శ్రీ బెందాలం కృష్ణారావు.

0: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.
1: వరి సాగు చేసేటువంటి రైతు సోదరులు సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ పంటలకి వెళ్తూ ఉన్నారు. కాకపోతే కొంతమంది రైతు సోదరులు మరి అక్కడ ఒరే సాగు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మామూలు పద్ధతిలో నారు పోసుకొని నారు పెంచుకొని నాట్లు వేసేటువంటి కార్యక్రమం కాకుండా సరాసరి విత్తనం వేసేటువంటి కార్యక్రమంని మన శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. దాంట్లో కూడా ముఖ్యంగా డ్రమ్ సీడర్ను వాడి విత్తనం కనుక వేసుకోగలిగినట్లయితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అని వారు చెప్తా ఉన్నారు. ఈ డ్రమ్ సీడర్లు చాలా సులువుగా మనం విత్తనం వేసుకోవడానికి ఉపయోగపడతాయి, చాలా తక్కువ ఖరీదులో దొరుకుతూ ఉన్నాయి. మనకి కృషి విజ్ఞాన కేంద్రాల్లో కానీ లేకపోతే వ్యవసాయ శాఖ మరి సహాయంతో కానీ మనం వీటికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవచ్చు. సబ్సిడీ కింద కూడా మనం ఈ డ్రమ్ సీడర్లను పొందడానికి అవకాశం ఉంది. మనము సరాసరి విత్తనాన్ని వెదజల్లే బదులుగా మనకి వరుసల్లో గనక మనం విత్తనాన్ని వేసుకోగలిగితే వరిలో మధ్యలో కలుపు తీసుకోవడం చాలా సులువు అవుతుంది. కోనోవీడర్ లాంటి వాటిని నడుపుకొని అదనంగా వచ్చినటువంటి ఈ కలుపు అంతా కూడా భూమిలో కలిసేలాగా చేసుకోవడానికి కూడా వీలవుతుంది. దానివల్ల మన భూమికి సత్తు కూడా పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు డ్రమ్ సీడర్ను వాడి ఈ విత్తనాన్ని వేసుకోవటం. సాధారణంగా డ్రమ్ సీడర్లో ఏంటంటే విత్తనం నానబెట్టి కోసు మాత్రమే మొలక బయటికి రాగానే మనం తీసుకొచ్చి విత్తనాన్ని వేసుకుంటాం. ఈ డ్రమ్ సీడర్లో మనకి 4 ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి రంధ్రాలతోటి. మనకి 20 సెంటీమీటర్ల దూరంలో విత్తనం పడేలాగా చేసుకోవచ్చు. ఆ మోసు కాస్తే బయటకు వచ్చింది కాబట్టి ఆ విత్తనాలు ఆ రంధ్రాల నుంచి సులువుగా పడతూ ఉంటాయి. దీనివల్ల మనకి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వరుసలో విత్తనం వేసుకోవచ్చు, గాలి ఎలుతురు బాగా సోకుతుంది, వరుసకు 20 సెంటీమీటర్ల ఎడం వస్తుంది. అలాగే మామూలుగా అయితే 20-30 కిలోలు విత్తనం వాడతాం ఎకరాకు మనం. అదే ఇక్కడ డ్రమ్ సీడర్ పద్ధతిలో మనకి 10-12 కిలోల కన్నా ఎక్కువ విత్తనం పట్టదు. అలాగే ఎకరాకు మామూలుగా మనం నాట్లు వేసుకోవడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఇక్కడ 2-3 గంటల్లోనే ఎకరాకు విత్తనం వేసుకోవటం డ్రమ్ సీడర్తో చేసేసుకోవచ్చు. మనకి కూలీలు కూడా ఎక్కువ అవసరం రారు, కాబట్టి నారుమడి లేదు, కూలీల ఖర్చు తగ్గిద్ది, కాబట్టి పెట్టుబడి కూడా బాగా తగ్గేటువంటి అవకాశం ఉంది. సుమారుగా 5,000 నుంచి 7,000 దాకా కూడా ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం వస్తుంది. అన్నిటికన్నా మించి మనకి నీటి సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నీటి సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఈ డ్రమ్ సీడర్ ద్వారా గనక వరిని సాగు చేస్తే 15-20% దాకా కూడా నీరు ఆదా అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకటి ఖచ్చితంగా మనం జాగ్రత్త పడవచ్చు. అలాగే దిగుబడి కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడ ఎట్లా అంటే మామూలుగా ఇక్కడ పంట త్వరగా వస్తుంది, అలాగే మొక్కలు నారు పీకిన తర్వాత కొంత షాకు గురవుతాయి. అవి తీసుకెళ్ళి మళ్ళీ నాటిన తర్వాత నిలదొక్కడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఇక్కడ అలాంటిది ఏమి లేదు. సరాసరి విత్తనం నుంచి మొలక వస్తుంది కాబట్టి తొందరగా పంట చేతికి వస్తుంది. ఇంకొక పంట కూడా తర్వాత మనకి అన్నీ అనుకూలంగా ఉంటే వేరే పంట వేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎప్పుడైతే షాక్ తక్కువ అవుతుందో మరి ఈ మొక్క నుంచి పిలకలు బాగా వస్తాయి, కాబట్టి ఎక్కువ పిలకలు రావడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మరి దీంతో సమస్యలు ఏమీ లేవా అంటే ఉన్నాయి కొన్ని. ఎప్పుడైతే మనము డ్రమ్ సీడర్తో విత్తనం వేయాలి అనుకున్నట్లయితే మనం నీళ్లు నిలబెట్టి మనం విత్తనం వేసుకోలేము. నేల బాగా చదరంగా ఉండాలి. చదరంగా ఉండాలంటే లెవలర్ నడపాలి. ఈ మధ్యకాలం లేజర్తో పనిచేసేటువంటి లెవలర్ వస్తుంది, అంటే దాన్ని నడిపినట్లయితే ఎక్కడైనా మరి గుంటలు గింటలు లేకుండా చదరంగా అవుతుంది. ఆ తర్వాత విత్తనం వేసుకోవాలి. ఎక్కడైనా నీరు కనుక గుంటల్లో నిలబడింది అనుకోండి, అక్కడ విత్తనం పడింది అనుకోండి, ఆ విత్తనం సరిగ్గా మొలకెత్తదు, మురిగిపోతుంది. ఈ సమస్య ఒకటి ఉంటుంది. మరొక సమస్య ఏంటంటే మనం విత్తనం వేసేటప్పుడు

0: మనకి మామూలుగా బురద పదును మీదనే వేస్తాం కాబట్టి అలాంటి పరిస్థితులు కలుపు ఎక్కువగా పెరగడానికి కూడా ఆస్కారం వస్తుంది. కాబట్టి కలుపు సమస్యను మటుకు ఖచ్చితంగా ఈ విషయంలో మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి కొంతమంది రైతు సోదరులు మరి రసాయనాలు వాడుతూ ఉన్నారు. కలుపు రసాయనాలు వాడేటప్పుడు మటుకు కాస్త జాగ్రత్తతోటి మరి శాస్త్రవేత్తల సలహాలు సూచనల మేర మాత్రమే కలుపు రసాయనాలు రసాయన మోతాదులు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకి మనం విత్తనం వేసిన 1-2 రోజుల లోపల ప్రిట్లా క్లోర్ సేఫ్నర్తో కలిపి మనం వాడుకోవచ్చు. ఆ విధంగా మనకు మొలక రాకముందే కలుపు నియంత్రణ కొంతవరకు జరుగుతుంది. ఇంకా తర్వాత కూడా 18 నుంచి 25 రోజుల వయసులో కూడా మనకి బిస్పైర్బ్యాక్ సోడియం లాంటి కలుపు మందుల్ని వాడుకొని కొంత కలుపు నియంత్రణ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనము కలుపు రసాయనాలు వాడేటప్పుడు మటుకు ఖచ్చితంగా మోతాదు కానీ అలాగే పక్క వాళ్ళ పంటల మీద కలుపు రసాయనాలు పడకుండా కానీ జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఇది మటుకు మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఏదేమైనా మనకి డ్రమ్ సీడర్ వాడుకొని మనం గనక వరి విత్తనాలు గనక వేసుకోగలిగితే కొన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా తడి ఎక్కువగా లేకుండా మనము పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, తొందరగా పంట చేతికి వస్తుంది, అలాగే మనకి పిలకలు కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది, అలాగే 15 నుంచి 20% దాకా కూడా నీటి ఆదా అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్కువ నీటితో కూడా వరిని సాగు చేసుకోవాలి అని అనుకున్నట్లయితే రైతు సోదరులు వరసల్లో వేసుకునేటువంటి ఈ వరి విత్తనాన్ని డ్రమ్ సీడర్తో వేసుకున్నట్లయితే మంచి ప్రయోజనాలు ఉంటాయి అనేది శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నటువంటి విషయాలు.
1: డ్రమ్ సీడర్తో వరి విత్తు ఉపయోగాలు వివరాలు విన్నారు. వాతావరణం. రాగల 24 గంటలకు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఇంకా ఏలూరు రైతాంగానికి రాగల 24 గంటల్లో ఒక మాదిరి వర్షం లేదా 1-2 ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షజల్లు పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. భారీ వర్షపాత సూచన అయితే ఏమీ లేదు. రాబోవు 48 గంటల్లో కూడా వాతావరణంలో ఇంతకుమించి పెద్ద మార్పులేమీ చోటు చేసుకోబోవు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 2 రోజులకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు, రేపు ఉత్తరాంధ్ర, యానం, ఇంకా దక్షిణాంధ్ర తీరం నుంచి తీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలి వేస్తాయి. ఈ గాలి వేగం కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఈరోజు, రేపు సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో సముద్రంలో చేపలు పట్టేవారికి రాగల 5 రోజులకు వాతావరణ హెచ్చరిక. ఈరోజు, రేపు నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోను, ఆ తర్వాత 3 రోజుల్లో తమిళనాడు దక్షిణ తీరం నుంచి తీరం వెంబడి గంటకు 40-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. పొలం వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సీఆర్డీఏపై సంబంధిత అధికారులు

0: అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణ పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. రాజధానిలో రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనంపై పెంపుపైన ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయంలో నిలిచిపోయిన 8,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి భారంగా మారాయని పేర్కొన్నారు. రియంబర్స్మెంట్ నిధులను దుర్వినియోగం చేసే సంస్థలపై విచారణ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలియజేస్తూ,
1: ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంక్ ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కు అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ను చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది.
0: ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 1 ఆగస్టున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయనగరంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన రోడ్లు, పార్కింగ్, రవాణా, వేదిక, వైద్య, భోజన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. దేశంలోనే తొలిసారిగా చౌక ధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీమ్డ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నుల స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: కాకినాడ జిల్లాలో దాదాపు ప్రతి నెల 9,000 మెట్రిక్ టన్నులు ఏదైతే మేము ప్రస్తుతం వినియోగిస్తున్నామో అక్కడ ఉన్న ప్రతి రైస్ కార్డు దారు హోల్డర్ కి, కుటుంబానికి, అదేవిధంగా కాకినాడ జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు వీళ్ళందరికీ కూడా త్వర తగ్గుతున్న మొట్టమొదటిసారి భారతదేశంలో స్టీమ్ రైస్ ని ప్రవేశపెట్టేటట్టు ముందడుగు వేస్తున్నాం. మరొక 20,000 మెట్రిక్ టన్నులు పార్బాయిల్డ్ రైస్ వెరైటీ సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు అనుమతి ఇచ్చారు. దాన్ని కూడా మన రైతాంగం సద్వినియోగం చేసుకోవచ్చు.
0: అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో దివ్యాంగులకు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట వ్యాప్తంగా 1,800, కోనసీమ జిల్లాలో 70 మోటరైజ్డ్ స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజన సంఘాల నాయకులు, న్యాయ నిపుణులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి వి అనితతో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని చెప్పారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భూబదిలీ నిబంధనలకు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించి చట్టపరంగా గిరిజనులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్ర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలు, శుక్లాల శస్త్రచికిత్సలు, ఇతర

0: నేత్ర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా భారతీయులు అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను అందుకునే సాంప్రదాయం అనాదిగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న నిరసనలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ పలు జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కనపెట్టి నియామకాలు చేపట్టారని పార్టీ నాయకులు, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలుపుతూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు కాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు కాకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. నీటి సంరక్షణ, నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం, క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్దేశిత గడువులో పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను ఇకపై ప్రతి సంవత్సరం చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ആകാശവാണി വിശാഖപട്ടണ കേന്ദ്രം. സമയം 7 ഗു. ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కాన్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయ సమయంలో భాగంగా నేటి మాట, ఆ తర్వాత సినారే సాహితీ వైభవం, శ్రీ జి రామయ్య రెడ్డి గారి ప్రసంగం, ఇంకా పుష్పాంజలి సమాచారవాణి ఇత్యాది అంశాలు 7:15 నుంచి ఉదయ సమయంలో భాగంగా వింటారు. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ. కర్ణాటక శాస్త్రీయ సంగీతం 8:35 మైసూర్ ఎం నాగరాజ్ వయోలిన్ వాద్య సంగీతం వింటారు శ్రీ తిరువాయూర్ భక్తవత్సలం. మృదంగం శ్రీ టీవీ

అసన్ గడం 9 గంటలకు పాటల పల్లకి. శ్రోతలు ఫోన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. పది గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గోమెన్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:15కు పాటల పల్లకిలో శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 12:10కు మధుమంజరి. ఇవాళ చిత్రగీతాలకు బదులుగా గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీ కె రమేష్ బాబు. 12:10కు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40కు కార్మికుల కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమధ్యేయంగా ప్రభుత్వ చర్యలు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం పరివర్తన కథానిక ప్రసారమవుతుంది, రచన శ్రీ పివి సోమశేఖర్. మధ్యాహ్నం 1:33కు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా మహిళా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 2:30కు ఏకచిత్రగానం. సాయంత్రం ప్రసారంలో 5:00 యువాని యువచనల కార్యక్రమం, 5:30కు సంధ్యారాగాలు. ఉద్యోగ వార్తలు వింటారు 5:55కు. ప్రాంతీయ వార్తలు యథావిధిగా 6:10. 6:30కు సాయం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర, ఆ తర్వాత వికాసంలో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ వివరాలు వింటారు. ఇంకా ప్రేరణ, వ్యక్తిత్వం ఇత్యాది అంశాలు 6:30 నుంచి సాయం సమీరంలో. రాత్రి 7:00 ప్రసార విషయాలు. 7:15కు పల్లె సేమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఏజెన్సీ రైతులకు కాఫీ యాజమాన్యంలో మార్చుకోవలసిన యాజమాన్య పద్ధతులు. చింతపల్లి ఆర్వీపురం కాఫీ బోర్డు శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ బాబు గారి ప్రసంగం. ఆ తర్వాత జానపద గీతం. ఇంకా వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 7:40 వికసిత్ భారత్, ప్రజారోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధరరాణి గారు, ఇంకా కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ శ్రీమతి బిఎన్ పద్మిని. 9:30కు స్వరమాలిక, రాత్రి 10:00 క్వశ్చన్ ఆర్ ఇన్ పార్లమెంట్. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపైన చర్చను లోక్సభలో ఇవాళ కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ప్రభుత్వ కార్యదర్శులతో 2వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిన్న తన నివాసంలో నిర్వహించారు. ఆర్థిక వాణిజ్య పరిశ్రమ సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు విభాగాల భవిష్య కార్యాచరణను ఈ సమావేశంలో సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధన వేగవంతం

0: చేయడంపైన ప్రధానంగా ఈ సమావేశంలో దృష్టి సారించారు. మంత్రిత్వ శాఖలు విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని, ఒక టీమ్గా అధికారులు ఉమ్మడి లక్ష్యంతో పనిచేయాలని మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్రమైన ఫలితాలను సాధించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించవలసిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రత్యేకంగా చెప్పారు. ప్రజలే కేంద్ర బిందువుగా సాగే పాలన ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి నిర్ణయ విధానానికి కేంద్ర బిందువుగా ప్రజలే ఉండాలని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దేశంలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నప్పటికీ స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపైన, కీలక రంగాల్లో దేశీయ సామర్థ్యాలు పెంపొందించడంపైన సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇంధన భద్రత, జాతీయ భద్రత, ఆర్థిక స్థిరత్వం పౌరుల సంక్షేమంతో ముడిపడి ఉందని పేర్కొన్న ప్రధానమంత్రి, ఆవిష్కరణలు, వేగవంతమైన సామర్థ్యాల పెంపుదల ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఆవిర్భవిస్తున్న సైబర్ ప్రమాదాలపైన నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, దేశవ్యాప్తంగా ఇదొక ఉద్యమంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, నిరాధారమైన భయాలు, ఆందోళనలను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మక రంగాల్లో ముఖ్యంగా ముందుగానే స్పందించేలాగా సమాచార ప్రసరణ ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కొత్త సవాళ్లను చురుకుదనంతో, ఆవిష్కరణలతో ఎదుర్కొంటూ ప్రభుత్వం ఎప్పుడూ చైతన్యవంతంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునేలాగా ఉండాలని ప్రధానమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కేబినెట్ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు, విభాగానికి చెందిన కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లుపై చర్చను లోక్సభలో ఈరోజు తిరిగి ప్రారంభిస్తారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలను చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టం నిర్దేశించింది. బిల్లును సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతను కొత్త చట్టం పునరుద్ఘాటిస్తుందన్నారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి లాంటి చట్టమని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, A, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
0: ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలు పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి స్వయంగా నిర్ణయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటి తుడుపు చర్య అని ఆయన విమర్శించారు.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.
0: बीजेपी एमपी बांसुरी स्वराज, समाजवादी पार्टी एमपी अखिलेश यादव మొదలైన వారు కూడా చర్చలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సశస్త్ర సీమా బల్ కాంబాటిస్ట్ జనరల్ డ్యూటీ గ్రూప్ సి పోస్టుల నియామక నిబంధనలు 2026 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ప్రతి నియామక సంవత్సరంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీలో 50% ఖాళీలను మాజీ అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల కోసం 2011 జారీ చేసిన నియామక నిబంధనలను రద్దు చేసి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 27వ తేదీన అధికారిక

గెజెట్ లో ప్రచురించిన తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకం, ప్రత్యక్ష నియామకం, డెప్యుటేషన్, రీఎంప్లాయ్మెంట్, రెమ్యునరేషన్ ద్వారా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాపారంలో ఊహాగానాలు లేకుండా నివారించేందుకు సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలు ప్రకటించాలని, ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతివారం తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలు అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరిగిన ప్రభుత్వ అణచివేతలో గత 2 రోజుల్లో మరణాల సంఖ్య 30కి పెరిగింది. అనేక మంది గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యం వేలాది మంది శాంతియుత నిరసనకారులపై కాల్పులు జరపడంతో గత సోమవారం 25 మంది, మంగళవారం నాడు మరో 5 ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ అధికారులు సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో జరుగుతున్న తీవ్రమైన ప్రాణాంతక బలప్రయోగానికి పాల్పడిన వార్తలపై స్వతంత్ర పారదర్శక విచారణ జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ డిమాండ్ చేసింది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని, మీడియాకు, స్వతంత్ర పరిశీలకులకు ఆ ప్రాంతంలోకి ప్రవేశం కల్పించాలని పాకిస్తాన్ అధికారులకు అమ్నెస్టీ విజ్ఞప్తి చేసింది. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 7 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, కోళికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో ఈరోజు యెల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న రాత్రి 10 జిల్లాలు యెల్లో అలర్ట్ పరిధిలో ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డ్ సృష్టించారు. 27:49 సమయంలో గమ్యస్థానానికి చేరుకున్న గుల్వీర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన కె రాబిన్సన్ స్వర్ణ పతకం సాధించారు. 2026 క్రీడల్లో పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన మాందింగ్ బామ్ జడుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం ఉండేలాగా తన విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన హర్జిందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరొక పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 బంగారు పతకం, 5 వెండి పతకాలు, 1 కాంస్యం భారత్ గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయం పెంచుకుని ఒక టీంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లుపై చర్చను ఈరోజు లోక్సభలో కొనసాగిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ చెప్పింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమయాల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో నేటి మాట, ఆ తర్వాత సినారే సాహితీ వైభవం, శ్రీ జి రామయ్యరెడ్డి గారి ప్రసంగం, పుష్పాంజలి సమాచారవాణి ఇత్యాది అంశాలుంటారు. నేటి మాట వివరాలు వినే ముందు

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఉదయ సమీరాలు వింటున్నారు. ముందుగా నేటి మాట. ఇవాళ ఒక రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటి అంశం ఏంటంటే, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంటే అంతర్జాతీయంగా పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకోవాలని 2010వ సంవత్సరంలో పులులకు ఇంకా వాటి ఆవాసాలకు సంబంధించిన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో రష్యాలో ఒక సమావేశం జరిగింది. అది సెయింట్ పీటర్స్బర్గ్లో. అక్కడ నిర్ణయించారు ఏమని, పులులు అనేవి ఈ ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉండే మాంసాహార జంతువులు, ఇవి కానీ నశించిపోతే పర్యావరణానికి సంబంధించిన మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం అని గ్రహించి పులులను సంరక్షిస్తేనే అటవీ సంరక్షణ బాగుంటుందనే ఒక విషయాన్ని ప్రపంచానికి చాటాలని ఉద్దేశంతో ఆ 2010న సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన సమావేశం, అంటే అదే టైగర్ సమిట్, అందులో ఒక నిర్ణయాన్ని తీసుకుని దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఏటా జూలై 29వ తేదీన అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యాలుగా ఏం పెట్టుకున్నారంటే, పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది కాబట్టి అప్పట్లో వాటిని సంరక్షించడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే వీళ్ళు ప్రకటించిన కార్యాచరణ ఏంటంటే, పులుల్ని వేటాడటం చాలా వరకు కాదు పూర్తిగా అరికట్టాలి. వాటిని వేటాడే వారికి కఠినమైన శిక్షలు, వాటి అక్రమ రవాణాకు పాల్పడే వారిని చాలా ఏటువంటి అంటే మళ్ళీ ఆ పని చేయకుండా చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రకటించడం జరిగింది. ఇంకా ఏం జరిగిందంటే, అడవులు సహజ అవసరాలను సంరక్షించడం అనేది ఇందులో భాగంగా పెట్టుకున్నారు. ఒక పులిని రక్షిస్తే మనం పులిని ఏదో ఒక కేజీలో పెట్టో లేకపోతే ఒక జూపార్క్లో పెట్టి రక్షించడం కాదు, పులిని ఎలా రక్షించాలంటే వాటి సహజ ఆవాస ప్రాంతాలకు వెళ్ళి రక్షించాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఆవాసాలను రక్షించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం. అసలు ఎందుకు ఇది పులి అనేది మాంసాహార జంతువు క్రూర జంతువు కదా రక్షించాలని మనకు ఒక ఆలోచన రావచ్చు. ఇప్పుడు సహజంగా పులి క్రూర జంతువే, ఎందుకు అది క్రూరంగా ఉండాలంటే, మనం అడవులు అంటూ ఉంటాం కదా, అడవుల్లో ఈ శాకాహార జంతువులు విచ్చలవిడిగా ఈ మొక్కల్ని వీటి సంబంధించిన ఆవాసాలు తింటూ ఉంటే వాటి పరిరక్షణ అంటే మొక్కలు కానీ గడ్డి కానీ వీటన్నింటినీ విచ్చలవిడిగా తింటూ ఉంటే క్రమక్రమంగా అడవులు క్షీణించిపోతాయి. అడవులు క్షీణించిపోవడం వల్ల వాటిపై ఆధారపడిన చిన్న జంతువులు, కప్పలు, పురుగులు, పాములు, సర్వీస్ రూపాలు, ఇంకా కోతులు ఇలాంటివన్నిటి కూడా వాటికి సంబంధించిన ఆహారం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే వాటి జీవనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇలా అడవులు అంతరించిపోతే పర్యావరణంపై దాని ప్రభావం, అంటే కరువులు రావటం, వర్షాభావ పరిస్థితులు ఏర్పడమైన, అంటే వీటన్నిటినీ సక్రమంగా దారిలో పెట్టేది ఈ మాంసాహార జంతువు అని పులి. అంటే దట్టమైన అడవుల్లో వీటిని ఆశ్రయించే జంతువులు ఉంటాయి. వీటిని అంటే విపరీతంగా ఇవి ధ్వంసానికి గురి కాకుండా ఉండాలంటే పులులు వాటిని వేటాడి చంపుతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న దోమలు వీటిని తినడానికి కప్పలు ఉంటాయి, కప్పలు తినడానికి పాములు ఉంటాయి, పాములు తినడానికి మరొకటి ఉంటుంది.

అంటే వీటిని ఒక క్రమస్థాయిలో నిరోధించడానికి ఆహారపు గొలుసులో ప్రతిదీ ప్రధానమని చెప్పడంలో ఈ పులి ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే పులుల్ని పులి బాగుంది పులులు ఉన్నాయంటే చక్కటి గ్రీనరీ ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా భారతదేశంలో ఈ పులుల సంరక్షణ గురించి దాదాపు ఇప్పుడు ఇది 2010లో రష్యాలో ఈ నిర్ణయం తీసుకుంటే, అంతకుముందే 1973లోనే మనం టైగర్ ప్రాజెక్టును ప్రారంభించాం. అందులో భాగంగానే పులుల పరిరక్షణకు కృషి చేస్తున్నాం. 2006 సంవత్సరంలో దాదాపు 1400 పులులుంటే, ఇవాళ ఆ సంఖ్య అంటే 2018 నాటి లెక్కల ప్రకారం 3000 పైచులకు పులులు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఈ రకంగా ప్రతి ఏడాది ఈ రోజున పులులకు సంబంధించిన ఒక నిర్ణయానికి రావటం, వాటి సెన్సేషన్ పరిశీలించడం, వాటి ఆవాసాలు పరిరక్షించడం అనేది ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి.

ఉదయ సమయంలో నేటి మాట వింటున్నారు. మరొక ప్రముఖ వ్యక్తి జేఆర్డి టాటా, జహంగీర్ రత్న్జీ దదాహోయ్ టాటా. భారతదేశంలోని అత్యంత గొప్ప పారిశ్రామికవేత్తల్లో టాటా ఒకరు. భారతీయ విమాన రంగానికి మార్గదర్శకుడు అని చెప్తూ ఉంటారు ఇన్ని. అలాగే టాటా గ్రూప్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జేఆర్డి టాటా. ఈయన పుట్టింది ప్యారిస్లో 1904 ఇదే నెల ఇదే తేదీ. భారతదేశంలో ఏమిటి ముఖ్య గొప్పతనం అంటే, భారతదేశపు మొట్టమొదటి లైసెన్స్ పొందిన పైలట్ జేఆర్డి టాటా. 1932 భారతదేశపు తొలి వాణిజ్య విమాన సేవ, అప్పుడు టాటా ఎయిర్లైన్స్. ఆ తర్వాత ఇది ఎయిర్ ఇండియాగా మారింది. టాటా గ్రూప్కు చైర్మన్గా పనిచేస్తూ ఉక్కు రంగంలోనూ, ఇంకా వాహనాలు, రసాయనాలు, హోటల్, ఐటీ వంటి రంగాల్లో కూడా ఆ సంస్థను విస్తరించిన ఘనత జేఆర్డి టాటాకి దక్కుతుంది. మనం వ్యాపారం చేస్తే లాభాన్ని చూస్తాం, కానీ టాటాలు ఉద్యోగుల సంక్షేమం చూస్తారంటూ చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజమే. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి కార్మిక సంక్షేమ విధానాలను ప్రోత్సహించిన వ్యక్తి జేఆర్డి టాటా. వీరి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న వంటి అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. వీరి జీవితం మనకిచ్చే సందేశం ఒకటే, నాణ్యత అనేది యాదృచ్ఛికంగా వచ్చేది కాదు, అది నిరంతర కృషి, క్రమశిక్షణ, ఉన్నత ప్రమాణాల ఫలితఫలం అనేది జేఆర్డి టాటా యొక్క జీవితం మనకు చెబుతుంది. జేఆర్డి టాటా దూరదృష్టి, నిజాయితీ, నాయకత్వం, సమాజ సేవ, అంకితభావం ఇవన్నీ భారతీయ పారిశ్రామిక రంగంలో నేటికి మన కంటి ముందు కదలాడుతూ ఉన్నాయి. ఈయన 1993 స్విట్జర్లాండ్లోని జెనీవాలో నవంబర్ 29 కాలధర్మం చెందారు. ఇది ఇవాళ నేటి మాట విశేషం.

0: మంచి మనసుల చిత్త నుంచి ఘంటసాల పాడిన పాట విన్నారు. గీత రచన ఆత్రేయ, సంగీతం కేవి మహాదేవన్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమయరాలు వింటున్నారు. ఇప్పుడు వినండి సినారే సాహితీ వైభవం, శ్రీ జి రామరెడ్డి గారి ప్రసంగం.
1: పంచకట్టుటలో ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటనివాడు. పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ, గోంగూర కోసమై గుటకలేసేవాడు. ఎవడయ్య ఎవడువాడు, ఇంకెవడయ్య తెలుగువాడు. ఇలా తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే లయబద్ధమైన గేయాలే కాదు తన రచనల్లో. పద్యము, గేయ కవిత, వచన కవిత, గజల్సు, నానీలు వంటి అనేక ప్రక్రియల్లో అద్భుతమైన వైవిధ్యముతో, బహుముఖ ప్రజ్ఞతో సృజనాత్మకంగా సాహిత్య రచన చేసి సమాజములో చెరగని ముద్రవేసి విశ్వంభర కావ్యం ద్వారా జ్ఞానపీఠ అవార్డు పొందిన గొప్ప కవి రచయిత శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అతని కలం పేరు సినారే. శివుని సరస్సు నుండి గంగ జాలువారినట్లుగా ఆయన కలము నుంచి అక్షరాలు జాలువారేవి. పాఠకులు మరియు శ్రోతల హృదయాలు ఆ సాహితీఝరిలో తడిసి ముద్దయ్యేవి. ఇలా కవితామాలికలతోనే కాదు రసరమ్య సినీ గీతాలతోనూ ప్రతి తెలుగువాడిని తన అభిమానిగా మార్చుకోగలిగిన ఈ సినారే తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీపేట గ్రామాన 29 జూలై 1931 జన్మించారు. ప్రాథమిక మాధ్యమిక విద్యంతా ఉన్న ఊరిలోనే చదివారు. హైదరాబాదులో ఇంటర్ పూర్తి చేసి బిఏ ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఇంతవరకు ఉర్దూ మాధ్యమంలో చదివినా తెలుగంటే ఇష్టముతో 1954 ఎంఏ పూర్తి చేసి ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో ఆధునిక ఆంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు అనే అంశంపై పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా 1963 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు. అధికార భాషా సంఘం చైర్మన్గా, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా, తెలుగు ప్రాంతము నుండి కవిగా మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడిగా నియమించబడటం అరుదైన విషయం. 1973 ఈయన రచించిన మంటలు మానవుడు అనే గ్రంథానికి

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1977లో పద్మశ్రీ పురస్కారము, 1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు, 1992లో పద్మభూషణ్ అవార్డు, అలాగే కంటేనే అమ్మాని అంటే ఎలా అను సినీ గీతానికి, ఇదిగో రాయలసీమ గడ్డ అను సీతయ్య చిత్రములోని గీతానికి నంది అవార్డులు కూడా వరించాయి. మరి ఇతని కవితా వైశిష్ట్యం పరిశీలిస్తే, సినారే ప్రతిభాశాలి అయిన కవి, తన మనోధర్మానికి యుగధర్మానికి అనుకూలమైన రచనాశిల్పం రూపొందించాలనుకున్నారు. సంప్రదాయమైన పద్య రచన మీద అభిమానం ఉన్నప్పటికీ తన హృదయస్పందనకు అనుగుణంగా తన కవితాశ్రీకి వెలుగుల మేడగా గురజాడను స్తుతించి ఆయన రాయంచ నడకలు నేర్పిన మాత్రా చందమును అందుకొని రవ్వలు రాల్చిన ఆంధ్రవాణికి గరగరల్ పచరించిన సుకుమార కవి సినారే. ఆ నడకలలో ఎన్ని పోకడలు పోయి ఎన్ని సొగసులు చూపవచ్చునో అవన్నీ తన నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథనాయుడు, సమదర్శనం, వెన్నెలవాడ మొదలైన కృతులలో ప్రదర్శించి గురజాడ సాగిన వెలుగుదారిలో బాటసారి అయినాడు. ఈయన ఆకాశవాణి ద్వారా వినిపించే లలిత గేయాలు, సన్నివేశాలు జత చేసుకుని రచించిన చిత్రగీతాలు విస్తారమైన ఆదరణ పొందాయి. ఒకచోట అమాయకపు జానపదులు తేట తెలుగులో తీయగా ముచ్చట్లాడుతున్నట్లు, దాచేస్తారా తిండిగింజలను, ఎక్కడిది న్యాయం, మా ఆకలి ముందు మా అలజడి ముందు దోపిడీ దొరల ఆటల బంధు అని హెచ్చరిక చేసినా, ముళ్ళులాగా ఎవరిని నొప్పించవద్దు, పూలులాగా అందరినీ మురిపిస్తే ముద్దు అని హితవు పలికినా, అలతి తెలుగు పలుకుల కులుకులు కనిపిస్తున్నా, మరో చోట ప్రౌఢ బంధకవి దిగివచ్చాడా అన్నట్లు చందన శీతల మంద మందమకరంద మధుర సంభాషిణి, నవ్య దివ్య సంగీత సాహితీ నయన యుగల సంశోభిని అని వాణిని స్తుతిస్తున్నప్పుడు, నీవే నీవే నాలో పలికే నాదానివి, నీవే నా దానివి అని చెమకూర కవిలా పదాలు విరిచిన అణువు అణువు నా పదాలపై ఆయన సార్వభౌమాధికారం చలాయిస్తున్నట్లుగా ఉంటుంది. జడతకు అలవాటు పడిన జనతను వెన్నుతట్టి లేపాలని, సమకాలీన సమాజంలో అన్ని పార్శ్వాలు ఎత్తి చూపాలని, కొన్ని అభిప్రాయాలు వ్యంగ్యంగా ఉన్నా సూటిగా ఉన్నా ఘాటుగా ఉన్నా మానవతావాదముతో జీవిత సత్యాలను, సామాజిక చైతన్యాన్ని మేల్కొల్పాలని, జీవిత గమనాన్ని, ఆశావాదాన్ని రగుల్కొల్పాలని ఆయన కొత్తగా సృష్టించిన ప్రక్రియ ప్రపంచపదులు. ప్రపంచపదులు అంటే ప్రకృష్టమైన పంచపదులు. ప్రకృష్టము అంటే మేలు కలిగించినవి, ఐదేసు పాదాలతో కూడినవి కనుక ప్రపంచపదులు అన్నారు. ఈ ఐదు పాదాలలో మీది రెండు పాదాలకు, కింది రెండు పాదాలకు సంధానకర్తగా మధ్యపాదం ఉంటుంది. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది, నడిపించే చైతన్యము లేనిదే నడవదు ఈ సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది, ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది, చీకటికి చొరక పెడుతుందిలే చిన్న మినుగురు పురుగు, మొండి వానను ఆపుతుందిలే రెండు మూరల గొడుగు, మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే, దూరాన్ని చెరిపివేస్తుందిలే బారు చీమల పరుగు, పాపాన్ని కడిగివేస్తుందిలే పాల నవ్వుల నురుగు, కృషి చేస్తే దూరాన్ని భారాన్ని జయించవచ్చునని ప్రేరణ చేస్తున్నారు సినారే. అలానే ఇంకా సినారే మానవతా ప్రస్థానములో విశ్వంభర మహాకావ్యం ఒక మణిదీపం. విశ్వంభర అంటే భూమి, ప్రపంచము అని అర్థం. అలాగని భూమి అంటే మట్టి కాదు, ఆ మట్టిలో పుట్టిన మనిషి అనబడే జీవి పొందిన వికాసం. ఆ వికాసం నాగరికతా క్రమములో మనిషి యొక్క చైతన్య స్థాయి, ఆ చైతన్యానికి మూలమైన మట్టితో మనిషికి గల సంబంధమే ఈ విశ్వంభర. నేను పుట్టకముందే నెత్తి మీద నీలితెర, కాళ్ళ క్రింద ధూళిపొర, ఆ తెరకు అద్దిన అద్దాల బెళ్లల్లో మినుగురులు కనురెప్పలు మెటకరించాయి. నెత్తిమీద నీలితెర, కాలి కింద ధూళిపొర అనడంలో మనిషికి మట్టికి ప్రకృతికి ఉండే అనుబంధం సృజనాత్మకమైన శైలితో విశ్లేషించారు. మట్టి పొరల్లోని విత్తనాల ద్వారా చెట్లు జీవం పోసుకున్నాయి అంటూనే, వేడి గాలులతో మాడ్చే మండు టెండ, మాడిన చెట్ల చెక్కిళ్లను తడిమి మెరుగు పెట్టిన పిండి వెన్నెల ఒకటేనేమో, ఇలా సహజమైన ప్రకృతి వర్ణన చేస్తాడు సినారే. సినీ విభవర్ కూడా చూస్తే, సినారే రచనలంటే నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారికి చాలా ఇష్టం. సినీ

ఇండస్ట్రీకి ఆహ్వానించారు. గులే బకావళి అనే చిత్రానికి నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అను పాట రాసి పరిశ్రమలో తొలిముద్ర వేశారు. అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది ఈ పాట. దర్శకులంతా ఈయన పాటలకు క్యూ కట్టారు. ఇలా తెలుగు సినిమా పాటకు కొత్త నడకలే నేర్పారు. హాస్యం, తత్వం, ప్రేమ, శృంగారం, విరహం, విషాదం, భక్తి, రక్తి, ఏ రసాన్నైనా సరే తన పదునైన పదాలతో విలువైన పాటల్ని వెలువరించారు. రిమ్జిమ్ హైదరాబాద్, ఆడవే మయూరి, గున్నమామిడి కొమ్మ మీద, పగలే వెన్నెల జగమే ఊయల, ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగినో, స్నేహమేరా జీవితం, స్నేహమేరే శాశ్వతం, చదువు రానివాడవని దిగులు చెందకు, దాచాలంటే దాగదులే, వగలరానివి నీవే, సొగసుకాడను నేనే, ఆనాటి హృదయాల ఆనందగీతం, శివరంజని నవరాగిని, ఇలా ఎన్నో పాటలు ప్రాచుర్యం పొంది ప్రజల నాల్కలపై నిత్యము నానుతున్న పాటలు. ఇంతేకాక ఎన్టీఆర్ కోసం శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి స్వాగతం సుస్వాగతం, దానవీర సూరకర్ణ చిత్రానికి జయీభవ విజయీభవ, తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది మొదలైన పాటలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఇలా ఎన్నెన్నో దాదాపు 3000కు పైగా సినిమా పాటలు సినారే కలము నుంచి జాలువారాయి. ఇంకా అతన్ని గజల్లను పరిశీలిస్తే దుఃఖాన్ని తట్టుకోవాలి, కష్టాలను ఎదుర్కోవాలి, తనంతట తాను ఎదగాలి, ఇతరుల కోసం పాటుపడాలి, మనిషి మానవతా విలువలతో బ్రతకాలని తెలియజేస్తూ గజల్లను రచించారు. గజల్ అంటే ఉర్దూ సాహిత్యములో సంగీత సాహిత్యాల మేలు కలయికతో విరాజిల్లుతున్న ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో తెలుగులో మొదటిసారిగా దాశరథ గారు గజల్ రచన చేసిన ఆ గజల్ రచనకు ప్రాచుర్యం కల్పించిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సినారే గజల్స్లో సామాజిక అంశాలు, ప్రగతిశీల భావాలు కనిపిస్తాయి. గజల్ పంక్తులు కొన్ని చూస్తే, అవని రూపు పరమాణువు నడిగి తెలుసుకో, కడలి లోతు కన్నీరై కరిగి తెలుసుకో, ఏ సిరులూ పొందని సంతృప్తి ఏమిటో కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో, మనసు అడుగులో మెదిలే మాటల నైజం కనుపాపల కొలనుల్లో మునిగి తెలుసుకో, అన్నింటికీ తల ఊపితే అది దాస్యమే, సరుకు విలువ ప్రశ్నలతో చెరిగి తెలుసుకో, ఎప్పుడూ ఓటమి ఎవరికీ చెప్పిరాదులే, విరిగినప్పుడు నిలువెత్తుగా పెరిగి తెలుసుకో, పండిన చెట్టే ఎందుకు వంగుతుందలా, ఉద్ధరుడా నువ్వు కాస్త ఒదిగి తెలుసుకో, పట్టువడదు అలవోకగా ప్రతీది సినారే, మౌలిక తత్వం సలసల మరిగి తెలుసుకో, పరమాణువును విశ్లేషిస్తే భూమి స్వభావం తెలుస్తుంది, సముద్రము లోతు తెలియాలంటే కష్టాల కడలి అర్థం అవ్వాలి, సంతృప్తి ఏమిటో తెలుసుకోవాలంటే ధనవంతులు పొందలేని కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి, గుండె లోతు ప్రేమతో పలకరించేవారు, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారు ఉంటారు, ఎవరి మాట వెనక ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా క్రింద పడినా పైకి లేవాలి, పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం, అలా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి, విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరో దారి లేదని సందేశాన్ని అందించారు సినారే గారు. అలాగే సినారే అమ్మ ప్రేమలోని గొప్పతనాన్ని, అమృతతత్వాన్ని ఇలా చెప్తారు. ఈ గజల్ను రాగయుక్తంగా విందాం. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను సరితూ

తెగమంకు తో చిన్ననాడు దిగలేదు అమ్మ మూపు అమ్మ ఒకవైపు రొదలలో మౌన పాఠంలా రొదల

0: చూపు అమ్మ ఒకవైపు, చీకటికి చంద్రబింబంలా, చీకటికి చంద్రబింబంలా, ఆకలికి పూర్ణ కుంభంలా, నిలువెల్ల మమతల వెలుగై, నిలువెల్ల మమతల వెలుగై, నిలిపింది అమ్మ రూపు అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒదిగేను అమ్మవైపు, అమ్మ ఒకవైపు. చిన్నప్పుడు బొమ్మ కావాలి, మిఠాయి కావాలి అని మొండికేసి మంకు పట్టు పట్టి అమ్మ చెంకనెక్కితే, ఇదిగో ఈ గుర్రం చూడు అని బుజ్జగించినా అమ్మ చెంక దిగలేదు. నేనెంత అల్లర చేసినా చిరునవ్వుతో భరించింది. దెబ్బ తగిలి ఏడిస్తే ఓర్చుకోవాలని, మిత్రులతో దెబ్బలాడినప్పుడు సర్దుకోవడం నేర్చుకోవాలని జ్ఞానబోధ చేస్తూ నా బాల్యమంతా తన చూపులోనే నడిపింది. చీకటిలో దారి చూపే చంద్రునిలా, ఆకలిని తీర్చే నిండు కొండలా, ప్రేమానురాగాలతో వెలుగులా నిలిచింది. ఇలా నారాయణ రెడ్డి గారి రచనలు కాల్పనికోద్యమ, మానవోద్యమ, అభ్యుదయోద్యమ ప్రభావాలతో కనిపిస్తాయి. ప్రతి పంక్తి మీద ఆయన వ్యక్తిత్వం ఒక ముద్రగా మెరుస్తుంది. ఇలా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసి జూన్ 12, 2017 పరమపదములోకి ప్రవేశించిన మన తెలుగువారందరికీ చిరస్మరణీయులు.
1: మీరింతవరకు సినారే సాహితీ వైభవం శ్రీ జి రామయ్యరెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా మహాకవి కాళిదాసు చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట

0: పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు వింటున్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఉదయ సమయరాలు ఉన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు. ప్రసార వార్త ప్రసారాలు ఉంటారు టెలికేంద్రం చిరిలి.
2: घर खर्च के पैसे दो हस्बैंड जी,
3: ये राशन के 15,000, सब्जियों के 2,000
2: और लाइट बिल के
3: अब 0 रुपए कैसे दूं?
2: ओहो, भूल ही गई थी, अब तो सोलर पैनल लग गए हैं ना, तो जो 4,000 बचे हैं उससे शॉपिंग हो जाए.
3: पक्का.
4: पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.
5: हर घर सूर्य घर.
6: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी, कभी भी, 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
7: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने सरकार के विभिन्न मंत्रालयों और विभागों से बेहतर तालमेल के साथ काम करने का आह्वान किया. श्री मोदी ने उच्च अधिकारियों के साथ भावी कार्य योजना की समीक्षा की. लोकसभा में लोक परीक्षाओं में अनुचित साधनों के प्रयोग की रोकथाम संबंधी संशोधन विधेयक 2026 पर आज फिर चर्चा होगी. दिल्ली सरकार ने प्रत्येक पात्र महिला को 2,500 रुपए प्रतिमाह की आर्थिक सहायता देने के लिए लक्ष्मी योजना को मंजूरी दी. पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में पाकिस्तानी सेना की बर्बर कार्रवाई में पिछले 2 दिनों में मरने वालों की संख्या 30 हुई. ईरान ने पश्चिम एशिया में अमरीकी सेना पर बैलिस्टिक मिसाइलें दागी. अमरीका और सऊदी अरब की सेनाओं ने भी संयुक्त

0: and 3 bronze. Meanwhile, 4 Indian boxers have secured guaranteed bronze medals, which they will aim to convert into silver or gold when they will take it to the ring in the semi-finals. Lovlina Borgohain secured India's first guaranteed medal in women's 75kg event, while Preeti Pawar punched her way into the women's 54kg semi-finals. Priya Ghangas assured herself of at least a bronze by defeating Scotland's Niamh Mitchell 4-1 in her women's 60kg quarterfinal match. Jadumani Singh also stormed into the men's 55kg semi-finals to expand India's guaranteed boxing haul. Chirag Jha from Sports Desk.
1: And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
2: Thank you, Abhishek. Prime Minister Narendra Modi becomes world's most followed leader on Instagram, notes The Pioneer. Government calls paper leak bill a milestone. Opposition asks why tear gas lathis used, writes The Tribune. Supreme Court moots independent probe into police action on students, headlines The Statesman. The Indian Express, in its editorial piece for Keigo Higashino, moral ambiguity was plot twist, writes that at a time when thrillers replace emotional depth with relentless pace, it was his exploration of what lies behind whodunits that made the 68-year-old Japanese writer, who died on Monday, a global phenomenon. Rath Yatra concludes with fervor in Odisha, states the Asian Age. Zidane realizes his dream as he takes charge of France football team, reports The Pioneer. And finally, British authors dominate this year's Booker Prize long list, released on Tuesday and made up of 13 worldwide books written in English, a selection that rewards risk in great fiction writing, reports the Asian Age. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for breaking horizontal and vertical silos within government to ensure close coordination, reviews future action agenda of ministries and departments. Lok Sabha to resume discussion on public examinations, prevention of unfair means amendment bill 2026 today. Delhi government approves Lakshmi Yojana to provide financial assistance of 2,500 rupees per month to every eligible woman. Death toll and brutal crackdown by Pakistani forces in POJK rises to 30 during past 2 days. Iran launches multiple ballistic missiles towards U.S. forces in West Asia. U.S. and Saudi forces carry out joint precision strikes against Iran-aligned groups in Iraq. And Gulveer Singh becomes the first Indian to win silver medal in the men's 10,000-meter race at the Commonwealth Games. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani. శ్రీ సచ్సా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీమతి డి ప్రతిమ.
4: పెనుకొండలో 100.69 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పనులకు శంకుస్థాపన. రాంపురంలో వికసిత్ భారత్ విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి సవిత. ధర్మవరంలో జనతా వారధి ద్వారా వినతులు స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ధర్మవరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ వంటి అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పెనుకొండ పురపాలక సంఘంలో 100.69 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 జలకల పనులకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత, పార్లమెంట్ సభ్యులు పార్థసారథి, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. పెరిగిన జనాభా, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 14,500 కోట్ల రూపాయలతో అమృత్ పనులను వేగవంతం చేసిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుతూ పెనుకొండను స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా రాంపురంలో వికసిత్ భారత్ విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించి కాలువ పూడికతీత పనులను మంత్రి ఎస్ సవిత, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధి హామీ పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచి రోజుకు 312 రూపాయల వేతనం కల్పిస్తున్నామని చెప్పారు. పథకం అమలులో పారదర్శకత కోసం ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని విధిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త చెరువు మండలం మైలేపల్లిలో లబ్దిదారులకు శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింధూరారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది వేగంగా సాగుతున్నాయని 2 ఏళ్లలో పింఛన్లకే 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, పుట్టపర్తి నియోజకవర్గంలో 1.51 లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో పెట్టుబడులు

0: రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివేకానంద యూత్ డిస్టిక్ట్ స్టడీ సర్కిల్ను శాసనసభ్యురాలు కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలపై స్పష్టత, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. స్టడీ సర్కిల్తో పాటు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నామని, త్వరలో మండల స్థాయిలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన జనతావారధి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, తాగునీరు, రోడ్లు, పింఛన్లు వంటి పలు అంశాలపై వచ్చిన వినతులను స్వీకరించిన మంత్రి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా సమస్యలు పరిష్కరించడానికే ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. పుట్టపర్తిలోని ఎంజేపీ పాఠశాలలో విద్యామిత్ర ద్వారా 248 మంది విద్యార్థులకు శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, డొక్కా సీతమ్మ పథకంతో నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ధర్మవరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. యువతకు నిశ వ్యసనం కాకుండా ఇష జ్ఞానోదయం కావాలని, సమాజంలోని చెడుపై పోరాడే సామాజిక యోధులుగా మారాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎస్పీ కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం లేదా విక్రయాలపై సమాచారం ఉంటే 1972 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని ఎస్పీ వెల్లడించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. పిల్లల మధ్య సరైన ఎడం, ఆరోగ్యకరమైన ఆనందకరమైన కుటుంబానికి ఆధారం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తేవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ నియంత్రణ, మాతాశిశు ఆరోగ్యం, బాలికల విద్య, లింగ సమానత్వంపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే కుటుంబ నియంత్రణ సేవలను వినియోగించుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు జులై నెల సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన డి ప్రతిమ, ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక శాస్త్రీయ సంగీతం. మైసూర్ ఎం నాగరాజు వయలిన్ వాద్య సంగీతం వింటారు. శ్రీ తిరువాయూర్ భక్తవచ్చలం మృదంగం. శ్రీ టీవీ వాసన్ ఘటం. ముందుగా బిల్హరి రాగంలో త్యాగరాజ కీర్తన రూపకతాళం వినండి. ఇంతకన్నా

కర్ణాటక శాస్త్రీయ సంగీతం వింటున్నారు. తర్వాత వినండి బౌలి రాగంలో స్వాతి తిరునాళ్ రచన ఆదితాళం పార్వతీనాయక.

కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మీరు ఇంతవరకు మైసూరి ఎం నాగరాజు వయలిన్ వాద్య సంగీతం విన్నారు. శ్రీ తిరువాయూర్ భక్తవత్సలం మృదంగం, శ్రీ టీవీ వాసన్ ఘటం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 9 గంటలు దాటి 32 సెకండ్లు. అంటే మనం ఇప్పుడు పాటల పల్లకిలో ఉన్నాం. శ్రోతలు 0891 272744, మరొక నెంబర్ 27272288 అనే నెంబర్కు ఫోన్ చేయండి. మీకు నచ్చిన పాటను కోరుకోండి, తప్పకుండా వినిపిస్తాం. మరి పాటల పల్లకిలో మొట్టమొదటి శ్రోత ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ పాట అడుగుతున్నారు, వారి మాటలు విందాం. హలో.
3: హలో అన్న, గుడ్ మార్నింగ్.
2: నమస్తే తమ్ముడు. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: వరంగల్ నుంచి బబ్లీ.
2: ఓ, వరంగల్ నుంచి. ఎట్లా వింటున్నారు కార్యక్రమాలు?
3: ఓకే అండి.
2: కార్యక్రమాలు ఎలా వింటున్నారు మన కార్యక్రమాలు?
3: అంటే మాకు వైఫై ఉంది కదా, వైఫై లో మనకి యాప్లో దాంట్లో వస్తుంది.
2: ఓకే ఓకే.
3: వెబ్సైట్ లో కూడా వస్తుంది.
2: వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి, మీరు చాలా మాకు వరంగల్ నుంచి ఫోన్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి అయితే ఇవాళ మన శ్రోతల కోసం మీరు ఏ పాట వినిపిస్తారు?
3: నేను వినాలనుకుంటా పాట బృందావనం, జూనియర్ అంటే గారి బృందావనం సినిమా నుంచి నిజమే
2: వచ్చేస్తుంది పాట. నువ్వు అడిగిన పాట వేసేస్తున్నాను. ఓకే, మంచిది, ధన్యవాదాలు.

0: పాటల పల్లకి శ్రోతలు కొరిన చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత, హలో హలో, నమస్కారం అండి. హలో
1: హలో,
0: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో,
0: నమస్తే నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి లోలో ఉందా? సూర్యకుమార్ గారు నమస్తే, చెప్పండి. మీ మాట మాకు వినిపిస్తుంది.
1: అందరికి మొత్తం ఎవరైనా కానివ్వండి, అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా. మరి ఈ రోజు మన శ్రోతలకు ఏ పాట వినిపిద్దాం? మరి
1: అదే సింహాసనం గిరి ప్రదర్శన చేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అండి.
0: శుభాకాంక్షలు. మరి ఏ పాట వినిపిస్తున్నారు మన శ్రోతలందరికి?
1: స్టూడెంట్ నెంబర్ 1 లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.
0: ఎందుకని మరి ఆ పాట కోరుకుంటున్నారు?
1: ఆ సాంగ్ వేసేయండి మనందరి గురించి కూడా.
0: అట్లాగే అట్లాగే, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ సార్ జీ. నమస్తే.
0: మంచిది.

0: పాటల పల్లకి శ్రోతలు కొన్ని చిత్ర గీతాలు వింటున్నారు. హలో.
1: హలో, నమస్తే సార్, బాగున్నారా?
0: నమస్తే అండి, బాగున్నాను. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మెచ్చరావును, ఎల్మజ్లేరే పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఈరోజు మరియే పాట మన కోసం.
1: మీ కార్యక్రమాలు అన్ని చాలా బాగుంటాయి.

0: ఎంత తొమ్మిదోదని ఎదురు చూస్తా ఆలకిస్తున్నాం మీ కార్యక్రమాలు.
1: మంచిదండి, మంచి మాట చెప్పండి. ఇవాళ విన్నారా పొద్దున్న? మార్నింగ్ నుంచి వింటున్నారైతే?
0: వింటున్నామండి.
1: మరి ఏ పాట వినిపించమంటారు మీకోసం?
0: సార్ సంఘటన సినిమాలో కొట్టి జారిపోతా ఉందన్న సాంగ్ కావాలి సార్.
1: అదిగోండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
0: థ్యాంక్ యూ.

పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలు 0891 అనే STD నెంబర్ను జతపరుస్తూ మేము ఇప్పుడు చెప్పే రెండు ఫోన్ నెంబర్లు దేనికైనా డైల్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకోండి. 2727244 మరొక నెంబర్ 2727

0: 2888 0891 అనే ఎస్టీ నెంబర్ జతపరుస్తూ చేయండి. మీకు నచ్చిన పాటను తప్పకుండా వినిపిస్తాం. కొత్త శ్రోతలు కూడా ప్రయత్నించండి, మీకోసం మీరు కోరిన పాట వెంటనే వినిపిస్తాం. మరి కార్యక్రమం తర్వాత శ్రోత, హలో. హలో నమస్కారం. హలో నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కళ్యాణ్ అండి.
0: కళ్యాణి గారు నమస్తే, చెప్పండి.
1: ఇవాళ గురువుల పూజ కాదు, ఉపాధ్యాయుల పూజ కాదండి, గురువుల పూజ కదండి ఇవాళ.
0: అవును అవును, చెప్పండి. మరి
1: నా పేరు కళ్యాణ్, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను. మీ కళ్యాణి గారు రావట్లేదండి,
0: రేడియో సెట్ లోకి రావట్లేదా మీకు? హలో ఇప్పుడు వినిపిస్తుందా? హలో,
1: నాదేశ్ల పాట అయ్యండి.
0: ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: శివయ్య గారు పులుల దినోత్సవం చెప్పారు కదండి.
0: అవునవును.
1: గురువుల పూజ సందర్భంగా, ఉపాధ్యాయుల పూజ కాదులేండి ఇవాళ.
0: అవునవును,
1: గురువుల పూజ సందర్భంగా పుణ్యం నాదేశ్వర పాట.
0: అట్లాగే మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

రచిస్తూ నారు పోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్ప నూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్యం ఎత్తుకుని తిని బ్రతికే నీకు శిస్తుడు కట్టాలరా? అని ఫళ ఫళ సంకెళ్ళు దెంచి

0: పాటలి పల్లక్కి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నాం మనం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న సార్, సనప గ్రామము, అనంతపురం జిల్లా సార్. బాగున్నారు సార్?
0: పుల్లన్న గారు బాగున్నాం. అనంతపురం నుంచి మాకు మీరు ఫోన్ చేశారు, ధన్యవాదాలు. చెప్పండి, ఎలా ఉన్నారు, ఏమిటి ఇవాళ?
1: ఆరోగ్యంగా ఉన్నాము. మన కార్యక్రమాలు అన్ని వింటున్నాం సార్, బాగా ఆనందంగా ఉంది సార్.
0: పుల్లన్న గారు, మీరు మా కార్యక్రమాలు వింటున్నందుకు మీకు ధన్యవాదాలు. మీరు లేఖ వల్ల కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు. మీకు మీ లేఖను మేము ఆదివారం
1: సార్ అచ్చే ఒక్క నిమిషం సార్ అచ్చే అది ప్రసారం చెప్పండి సార్, అడ్రస్
0: చెప్తాను. నేను రేడియో వింటూ ఉండండి, నేను మీకు చెప్తాను. మన కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం, సిరిపురం జంక్షన్, పిన్కోడ్ కూడా నేను చెప్తాను. మీరు తప్పకుండా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మరి ఇవాళ ఏ పాట వినిపిద్దాం మన వాళ్ళకి?
1: శ్రీవారి ముచ్చట్లు సార్, సూర్యునికి ఒకటే హృదయము, మనిషికి ఒకటే హృదయం సార్.
0: అదిగో నువ్వు అడిగిన పాట వేసేస్తున్నాను, వినేసేసాయి.
1: కృతజ్ఞత వందనాలు సార్.
0: మంచిది మంచిది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలు మా కార్యక్రమాలపై మీ స్పందన తెలియచేయాలనుకుంటే లేఖావలి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం 530003 అనే అడ్రస్కి మీ లేఖలను మాకు పంపించవచ్చు. లేఖవల్లో మీ అభిప్రాయాన్ని పంచుకుంటాం. అదేవిధంగా ఈమెయిల్ ద్వారా మీ అభిప్రాయాలను కూడా పంచుకోవచ్చు. మరి పాటల పల్లకిలో తర్వాత శ్రోత ఎవరు? హలో హలో హలో, లేఖవాళ్ళు అండి. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హలో,

0: త్రిశూలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్ర గీతాలు వింటున్నారు. హలో హలో, శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి.
1: చక్రవర్తి ఈ సత్రంలో
0: సంధిలో తప్పకుండానండి శ్రీనివాస్ గారు, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: పాటల పల్లకి శ్రోతలు కొన్ని చిత్ర గీతాలు వింటున్నారు. శ్రోతలు 0898 హలో
1: హలో
0: నమస్తే అండి. పాటల పల్లకి
1: అండి
0: నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నా పేరు భోగాపురం మాట్లాడుతున్నాడు. నా పేరు కామయశెట్టి అండి. భోగాపురం
0: కామయశెట్టి గారు. భోగాపురం అంటే నీకు రాబోయే రోజులు ఎయిర్పోర్ట్.
1: ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. విమానాలు ఎగిరితే మాకు తీసేశారండి. అంతేనండి, లేదు
0: ఏం పర్వాలేదు. మీరు ఏ పాట వినిపిస్తారు మన వాళ్ళకి?
1: మాకు ప్రేమలు పిల్లలు సినిమా పాట కావాలండి.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
0: మంచిదండి.

0: పాటల పలకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. మరిన్ని చిత్రగీతాలు 10:15 పాటల పల్లకి శీర్షికను కూడా మళ్ళీ మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరుకుంటే మేము వినిపిస్తాం. 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్, జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. మరి తర్వాత శ్రోత ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: బాగున్నా. నరేంద్ర రెడ్డి గారు, ఎలా వింటున్నారు కార్యక్రమాలు?
1: న్యూస్ ఆన్ ఎయిర్ ద్వారా మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటున్నారు.
0: మంచి, చాలా చాలా సంతోషం. మీరు అక్కడి నుంచి ఫోన్ చేయడం కూడా చాలా సంతోషం. అంటే మన కార్యక్రమాలు రోజు వింటా ఉంటారు అన్నమాట మీరు?
1: తప్పనిసరిగా వింటాం.
0: చెప్పండి అండి. మీరు కూడా
1: మెసేజ్ పెడతా ఉంటాం.
0: మంచిది మంచిది. మీరు వాట్సాప్ ద్వారా పెట్టవచ్చు, తర్వాత లేఖావళి ద్వారా కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. చాలా
1: సంతోషం. సార్ అప్పుడే కూడా అడ్జెక్ట్ చెప్పినారు కదా సార్.
0: అయితే ఇవాళ మరి ఏ పాట వినిపిస్తారు మరి మన శ్రోతలందరికి?
1: సార్, మంగమ్మ శబ్దం సినిమాలో వయ్యారమలికే చిన్నది అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా మీరు అడిగిన పాటని ఖచ్చితంగా వెంటనే వినిపిస్తాను ఒక వాణిజ్య ప్రకటన తర్వాత. ఓకేనా?
1: సరే సరే సార్, ధన్యవాదాలు.
0: ఓకే, మంచిది మంచిది మంచిది. శ్రోత కోరిన పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: పరిస్థితి. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
1: బడ్జెట్ రెడీ అయిందా?
0: 5,000 మిగిలాయి.
1: కొత్త చీర తీసుకుంటావా?
0: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటోంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: పాటల పల్లకి శ్రోతలకు నచ్చత్ర గీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత, హలో నమస్కారం అండి.
1: హలో
0: హలో నమస్కారం అండి, ఎవరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, నేను నా పేరు సత్యనారాయణమూర్తి అండి, చేమలపల్లి నుంచి మాట్లాడుతాను.
0: మూర్తి గారు చెప్పండి.
1: అనురాగపు పండుగ పాట కావాలి సార్.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతలు వింటున్నారు. సమయం 9:55 దాటి 42 సెకండ్లు. అంటే మనం 10 గంటలకు ముందు ఒక పాట వినడానికి మాత్రం అవకాశం ఉంది. మరి ఆ శ్రోత ఎవరు? హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారు నమస్తే. మరి ఇవాళ ఏ చెప్పండి.
1: సినిమా నుంచి ఘంటసాల గారు బాధితులు సుశీల గారు పాడారండి, చేతుల కట్టిన చప్పట్లో మనసులు గెలిచిన ముచ్చట్ల పాట వినిపించండి.
0: తప్పకుండా తప్పకుండా, మీరు అడిగిన పాటను వెంటనే వినిపిస్తాను.
1: నమస్కారం అండి.
0: నమస్తే అండి. పాట వినే ముందు ఈ ప్రసారంలో 10 గంటలకు స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆ తర్వాత 10:15 పాటల పల్లకి తిరిగి కొనసాగుతుంది. శ్రోతలు 0891 అనే ఎస్టీడీ నెంబర్ దత్తపరుస్తూ 2727244 2727288 నెంబర్కి ఫోన్ చేయండి. 10:15 నుంచి మీకు నచ్చిన పాటలను తప్పకుండా వినిపిస్తాం.

జాతీయ విద్యావిధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. విద్య అనేది ఒక దేశ అభివృద్ధికి మూలస్తంభం. ఏ దేశమైనా ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలంటే నాణ్యమైన విద్యావ్యవస్థ అత్యంత అవసరం. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే కాకుండా వ్యక్తిలో జ్ఞానం, నైపుణ్యం, విలువలు, నాయకత్వ లక్షణాలు, పరిశోధనా దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించే శక్తివంతమైన సాధనం. అందుకే విద్యను ఒక దేశ భవిష్యత్తును నిర్మించే అత్యంత శక్తివంతమైన పెట్టుబడిగా భావిస్తారు. భారతదేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 జూలై 29 జాతీయ విద్యావిధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020 ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూలైతో జాతీయ విద్యావిధానం 6 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారతదేశంలో మారుతున్న ప్రపంచ పరిస్థితులు, సాంకేతిక విప్లవం, గ్లోబల్ పోటీ, ఉపాధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జాతీయ విద్యావిధానం 1986 రూపొందించిన విద్యావిధానానికి దాదాపు 34 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ నూతన విద్యావిధానం భారత విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యను విద్యార్థి కేంద్రితంగా, నైపుణ్య ఆధారితంగా, పరిశోధనోన్నతంగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యం. స్వతంత్ర భారతంలో జాతీయ విద్యావిధానం భావనకు తొలుత 1968 ఒక రూపం ఏర్పడింది. ఆనాడు 10 వరకు పాఠశాల విద్య, 2 ఏళ్ల జూనియర్ కళాశాల విద్య, 3 ఏళ్ల డిగ్రీ విద్య, 10+2+3 విధానం ద్వారా విద్యావ్యవస్థ రూపాంతరీకరణపై ఇది దృష్టి సారించింది. దీనికి ముందు 1952 లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతన ప్రాథమిక విద్యా కమిషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత 1986 మే నెలలో అమల్లోకి వచ్చిన కొత్త జాతీయ విద్యావిధానం 2020 కొనసాగింది. అయితే దీనికి 1992 కొన్ని సవరణలు చేయడంతో పాటు అనంతర కాలంలో కమిటీలు ఏర్పాటయ్యాయి. మొదటిది టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో, రెండవది 2017 జూన్ ఇస్రో మాజీ చీఫ్ డాక్టర్ కె కస్తూరిరంగన్ అధ్యక్షతన ఏర్పడ్డాయి. వీటిలో రెండో కమిటీ 2019 మే జాతీయ విద్యావిధాన ముసాయిదాను సమర్పించగా 2020 జూలై 29 దీనికి ఆమోదం లభించింది. దేశంలోని 2.5 లక్షల పంచాయతీలు, 6,600 సమితులు, 676 జిల్లాల నుంచి అందిన సుమారు 2 లక్షల సూచనల సారాంశాన్ని ఈ ముసాయిదాలో పొందుపరిచారు. విద్యారంగంలో మార్పు లక్ష్యంగా రూపొందిన

0: ఈ నూతన విద్యా విధానం 21వ శతాబ్దానికి ఒక పరిణామాత్మక ముందడుగుగా నిలిచింది. యువత నేడు దేశంలో ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ పరిష్కారాలను ఆవిష్కరిస్తూ తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటున్నారు. నూతన విద్యా విధానం కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాదని, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. నూతన విద్యా విధానం అమలుతో విద్యార్థులు తమ ఆసక్తులు, ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్య అనేది కేవలం ఉద్యోగ సాధనకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, దేశ అభివృద్ధికి దోహదపడే గొప్ప మాధ్యమమని చెప్పారు. విద్యా వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు భాగస్వాములైన విద్యా విధానాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాల్సిన అవసరముందని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినా విద్యా విధానం ప్రభావం తగ్గకుండా దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అధ్యయనం కంటే నేర్చుకోవడానికే నూతన విద్యా విధానం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
1: बहुत महत्वपूर्ण माध्यम शिक्षा नीति और शिक्षा व्यवस्था होती. शिक्षा व्यवस्था की जिम्मेदारी से केंद्र सरकार, राज्य सरकार, स्थानीय निकाय सभी जुड़े होते. लेकिन ये भी सही है, शिक्षा नीति में सरकार, उसका दखल, उसका प्रभाव कम से कम होना चाहिए. नई शिक्षा नीति स्टडी के बजाय लर्निंग पर फोकस करती है और करिकुलम से और आगे बढ़कर क्रिटिकल थिंकिंग पर जोर देती है. इस पॉलिसी में प्रोसेस से ज्यादा पैशन, प्रैक्टिकलिटी और परफॉर्मेंस पर बल दिया गया है.
0: దాదాపు 34 సంవత్సరాల తర్వాత విద్యారంగంలో సమగ్ర మార్పులు తీసుకొచ్చిన ఈ విధానం విద్యను కేవలం ఉద్యోగ సాధనంగా కాకుండా వ్యక్తిత్వ వికాసం, నైపుణ్య అభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలకు పునాదిగా మార్చే లక్ష్యంతో రూపొందించబడింది. జాతీయ విద్యా విధానం ద్వారా దేశంలో 5+3+3+4 విద్యా విధానం అమల్లోకి వచ్చింది. చిన్నారుల మానసిక వికాసానికి అనుగుణంగా విద్యను రూపొందించడంతో పాటు ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం కల్పించారు. అదేవిధంగా బహుళ శాఖల విద్య, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రత్యేక స్థానం కల్పించడం ఈ విధానం ప్రధాన లక్షణం. జాతీయ విద్యా విధానం అమలుతో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు దేశంలో 16 ఐఐటీలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 23కు పెరిగింది. దీనివల్ల ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశ అవకాశాలు మరింత విస్తరించాయి. అదేవిధంగా 13 ఐఐఎంలు 22కు పెరగడం ద్వారా ప్రపంచస్థాయి మేనేజ్మెంట్ విద్యను మరింతమంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే 9 IIITలు 25కు పెరగడం సమాచార సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన యువత తయారీకి దోహదపడుతోంది. భారతదేశంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు వైద్య విద్యలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఒకప్పుడు 31,185 మాత్రమే ఉన్న ఎంబీబీఎస్ సీట్లు ప్రస్తుతం 85,822కు పెరిగాయి. అంటే సుమారు 175% పెరుగుదల నమోదైంది. దీనివల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం పొందుతున్నారు. వైద్య కళాశాలల విస్తరణతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించే వైద్యుల సంఖ్య పెరిగే అవకాశముంది. దేశంలో ఉన్నత విద్యను మరింత మందికి చేరువ చేయడానికి కేంద్ర విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచారు. గతంలో 51,348 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా ప్రస్తుతం అది 128,926 మందికి పెరిగింది. అలాగే 2.5 రెట్లకు పైగా సామర్థ్యం పెరిగి లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. జాతీయ విద్యా విధానం ప్రకారం 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి జీఈఆర్ను 50% పెంచడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న స్థాయితో పోలిస్తే ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన లక్ష్యం. ఈ లక్ష్యం సాధిస్తే కోట్లాది మంది యువత ఉన్నత విద్యలో చేరి దేశ ఆర్థిక అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించగలుగుతారు. ఈ విధానంలో పరిశోధనలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించుకునేలా పాఠ్యాంశాలను రూపొందించారు. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనను ప్రోత్సహించడం ద్వారా అంకుర సంస్థలు, ఇన్నోవేషన్లు, కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతోంది. నూతన విద్యా విధానం దేశ అభివృద్ధికి కీలకమైన సంస్కరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన

0: విద్యార్థి లక్ష్యాన్ని సాకారం చేయడంలో నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన మార్పులు విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేలా రూపొందించామని ప్రధాని వివరించారు. సంప్రదాయ విజ్ఞానంతో పాటు భవిష్యత్ సాంకేతిక విద్యా అంశాలకు, మాతృభాషకు కూడా నూతన విద్యా విధానంలో సమాన ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు.
1: వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే కి దిశా మే రాష్ట్రీయ శిక్షా నీతి కా బహుత్ బడా యోగదాన్ హై. ఇస్మే పారంపారిక జ్ఞాన్ సే లేకర్ భవిష్య కీ టెక్నాలజీ తక్ కో సమాన్ రూప్ సే మహత్వ దియా గయా హై. ప్రాథమిక శిక్షా కే క్షేత్ర మే నయా పాఠ్యక్రమ్ భీ తయార్ కియా గయా హై. అంగ్రేజీ న జాన్నే వాలే అనేకో ఛాత్రో కో ఉన్కీ మాతృభాషా మే పఢాయి నా కరాకర్ ఏక్ తరహ సే ఉన్కే సాథ్ బడా అన్యాయ కియా గయా థా. యే సామాజిక్ న్యాయ కే విరుద్ధ థా. అబ్ ఇస్ అన్యాయ కో భీ హమారీ సర్కార్ నే దూర్ కర్ దియా హై.
0: ప్రస్తుత కాలంలో డిగ్రీతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని 6వ తరగతి నుంచే వృత్తి విద్య, ఇంటర్న్షిప్లు, నైపుణ్య శిక్షణను ప్రవేశపెట్టారు. దీంతో విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను మరింత పెంచుతుంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా ఆన్లైన్ విద్య, ఈ కంటెంట్, వర్చువల్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు వంటి ఆధునిక సదుపాయాలను విస్తరించారు. దీనివల్ల పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య విద్యా అంతరాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచస్థాయి విద్యను ప్రతి విద్యార్థికి చేరువ చేసే ప్రయత్నం జరుగుతోంది. భారత్ను ప్రపంచ క్రీడాశక్తిగా తీర్చిదిద్దడంలో జాతీయ క్రీడా విధానం 2025 కీలక మలుపుగా నిలిచింది. క్రీడల విషయంలో దేశ ప్రజల ఆలోచన ధోరణిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి పూర్తిగా మార్చివేసింది. క్రీడారంగంలో భవిష్యత్తు అన్వేషణకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం అనేక విధానాలను రూపొందించింది. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి 7 పతకాలు సాధించగా ప్యారిస్ ఒలింపిక్స్లో 6 పతకాలను కైవసం చేసుకున్నారు. టోక్యో పారా ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు 19 పతకాలు సాధించగా ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఏకంగా 29 పతకాలను సొంతం చేసుకున్నారు. నవభారత్ తన క్రీడారంగ చరిత్రలోనే అత్యధికంగా పారా ఒలింపిక్స్ పతకాలను గెలుచుకుంది. నూతన విద్యా విధానమే ఒలింపిక్స్లో భారత క్రీడాకారుల అద్భుత ప్రతిభా ప్రదర్శనకు దోహదం చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన టాప్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ పథకం ద్వారా వివిధ క్రీడా విభాగాల్లో ఆటగాళ్లకు ప్రోత్సాహం, చేయూత లభిస్తున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. 23 ఐఐటీలు, 22 ఐఐఎంలు, 25 IIITలు, 85,822 ఎంబీబీఎస్ సీట్లు, 1.28 లక్షలకు పైగా కేంద్ర విశ్వవిద్యాలయ సామర్థ్యం, 2035 నాటికి 50% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యం వంటి గణాంకాలు ఈ విధానం ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. విద్యలో నాణ్యత, సమానత్వం, పరిశోధన, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ పరిజ్ఞానం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ జ్ఞానశక్తిగా తీర్చిదిద్దే దిశగా ఈ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణగా నిలిచింది. విద్యను కేవలం పరీక్షలు, మార్కులు, ఉద్యోగాలకే పరిమితం చేయకుండా విద్యార్థులు సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించే దిశగా ఈ విధానం రూపొందించబడింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర మార్పులను తీసుకురావడం, మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం ఇవ్వడం, వృత్తి విద్యను సాధారణ విద్యతో అనుసంధానం చేయడం, డిజిటల్ విద్యను విస్తరించడం, పరిశోధనకు ప్రోత్సాహం కల్పించడం వంటి అంశాలు భారత విద్యారంగాన్ని ప్రపంచ ప్రమాణాలకు చేరువ చేస్తాయి. భారతదేశాన్ని జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా, నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో, ప్రపంచ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో, పరిశోధన ఆవిష్కరణలకు కొత్త మార్గాలను ఇవ్వడంలో జాతీయ విద్యా విధానం 2020 కీలక పాత్ర పోషించనుంది. సమర్థవంతమైన అమలు ద్వారా ఈ విధానం విద్య ద్వారా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి ద్వారా దేశ వికాసం అనే లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. అందువల్ల జాతీయ విద్యా విధానం 2020 భారత విద్యారంగంలో దూరదృష్టిగల సంస్కరణగా భావించవచ్చు. జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం

0: మీరింతవరకు ఉదిత్ నారాయణ్ సుజాత మోహన్ పాడిన పాట సింహరాజు చేత నుంచి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలు 0898-272-2444 అనే నెంబర్కి ఫోన్ చేయండి, మీకు నచ్చిన పాట వినిపిస్తాం కార్యక్రమంలో. తర్వాత శ్రోత హలో.
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను వెంకటరావు అండి, మునోపాయం మాట్లాడుతున్నానండి. మాకు పరమానందశి కాదు, పరమ గుడి చెప్పిన వాడు పెద్ద మనిషి కాదు పాట వినిపించండి.
0: తప్పకుండా, మీరు అడిగిన పాట వచ్చేస్తుందండి.

0: సూరా
1: బలాబలా
0: పరమ గురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాదురా పెద్ద మనిషి అంటేనే బుద్ధులన్నీ వేరురా
2: పాటల పల్లకి శ్రోతల కోరిన చిత్ర గీతాలు వింటున్నారు కార్యక్రమం తర్వాత శ్రోత హలో

0: నమస్కారం అండి. హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బత్తిని రవికుమార్, శ్రీకాకుళం జిల్లా వజ్రం కొత్తూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్.
0: రవికుమార్ గారు, చెప్పండి, ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాం సార్. మీరు ఎలా ఉన్నారు సార్?
0: మేమంతా బాగున్నాం. మరి ఏ పాట ఇవాళ మన శ్రోతల కోసం నువ్వు అడుగుతున్నావు, నేను వినిపిస్తా.
1: సీతారామ కళ్యాణం చిత్రం నుంచి వాళ్ళల్లో.
0: హలో.
1: కళ్ళు మూసి తిన్నగా

0: పాటల పల్లకి శ్రోతల కోరిన చిత్రగీతాలు వింటున్నారు. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, నా పేరు శంకర్ సార్, అనంతపురం జిల్లా పామిడి నుంచి. నా పేరు శంకర్ సార్.
0: శంకర్, ఎలా వింటున్నారు?
1: సార్, బాగున్నాయి సార్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా.

0: గురు పౌర్ణమి సార్, మన శ్రోతలందరికీ కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం బాగా ఉండాలి, గురుబలం బాగా ఉండాలి. దక్షిణామూర్తి, అలాగే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు, వీళ్ళంతా మన గురువులు సార్.
1: అవునవును, మరి అయితే ఏ పాట వినిపిస్తావు ఇవాళ మనకి?
0: ఈ రోజు ఎగిరే పౌర్ణమ నుంచి బ్రహ్మలు గురు బ్రహ్మలు అనే సాంగ్ వినిపించండి సార్. అనే పాట
1: అలాగే అలాగే తప్పకుండా నువ్వు అడిగిన పాట వచ్చేస్తుంది.
0: ధన్యవాదాలు సార్.
1: మంచిది మంచిది.
2: బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిధులు కోవిధులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు.

స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే గరి సరి పని సనిపమ పని పమరి గరి సరి గరి నిసరి మప సరి మని సరి మప మరి మని పమ పని సరి సరి సని పని సని పదని పవరి గరి స నిసరి మ నిసరి మ పని మ పని రే మ పని సమ పని సమ పని సరి స

0: పాటల పల్లకి వింటున్నారు. హలో
1: హలో నమస్కారం సార్.
0: నమస్తే అండి. కొంచెం రేడియో దూరంగా పెట్టండి, నా మాట నాకేనిపిస్తుంది కానీ చెప్పండి, పర్వాలేదు. ఏ సినిమా పాట చెప్పండి.
1: ప్రకాశ్ మాట్లాడుతున్నాను.
0: ప్రకాశ్ గారు చెప్పండి.
1: సినిమా పాట కావాలి సార్.
0: సరే సరే, మీరు అడిగిన పాట వచ్చేస్తుందండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. 0891 అనే ఎస్టీడీ నెంబర్ జతపరుస్తూ 2727244 2727288 అనే నెంబర్కు ఫోన్ చేయండి. మీకు నచ్చిన పాటను తప్పకుండా వినిపిస్తాం. కార్యక్రమం తర్వాత శ్రోత హలో.
1: హలో
0: నమస్కారం అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం సార్, కాకినాడ జిల్లా పరిషత్ని మాట్లాడుతున్నాను. నా పేరు రాజు అండి.
0: రాజు గారు చెప్పండి.
1: డాక్టర్ చక్రవర్తిలో నుంచి పాట.
0: డాక్టర్ చక్రవర్తిలో నుంచి పాట వేయమంటారు? ఏ పాట వేయమంటారు?
1: ఏ పాట వేసినా పర్లేదండి.
0: తప్పకుండా, అయితే మీకు వేసిన పాట నచ్చుతుందని నేను ఆశిస్తూ మీరు అడిగిన సినిమా నుంచి పాట వేస్తున్నా.
1: థ్యాంక్ యూ.

ओ बल्ले बल्ले बल्ले बल्ले बल्ले।

0: ಒಲಿಗಿಂತರ ಕೋಯಿ
1: ಹಾಯ್ ಹಾಯ್
0: ಓ ತಿನ್ನೋಡ ಓ ತಿನ್ನೋಡ ಓ ತಿನ್ನೋಡಾ.

0: పోలికింత రాబోయి
1: సార్
0: ఓ తిన్నోడ ఓ తిన్నోడ ఓ తిన్నోడ.

0: పాటల పల్లకి వింటున్నారు. హలో హలో, నమస్తే అండి పాటల పల్లకి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కాకి అప్పారావు అండి, సింగళరావు పేట తుమ్మలపల్లి వారి వీధి.
0: అప్పారావు గారు చెప్పండి.
1: గండికోట రాష్ట్రం నుంచి మరదల పిల్లల పాటలు వినిపించింది సార్.
0: తప్పకుండా అండి అప్పారావు గారు, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: హలో హలో, పాటల పల్లకి. హలో, నమస్తే అండి. హలో,
1: హలో.
0: నమస్తే అండి, చెప్పండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: విజయవాడ నుంచి హేమవంత్ కుమార్.
0: హేమవంత్ కుమార్ గారు?
1: అవును సార్.
0: చెప్పండి చెప్పండి, మరి ఏంటి ఇవాళ ఏ పాట కొడుతున్నారు మీరు?
1: మూగమనుషులు మాట పాడేస్తారా? ఈనాటి ఈ బొమ్మ మేనాటితో.
0: తప్పకుండా తప్పకుండా, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: హలో హలో, పాటలు పలకండి. హలో
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి. పాటలు పల్లకి
1: నా కడప నుండి సార్, ఓవులేడు సార్.
0: కడప నుంచి మాట్లాడుతున్నారు, యాప్లో వింటూ మాట్లాడుతున్నారు.
1: అవును సార్, యాప్లో మాట్లాడుతున్నాను సార్.
0: రోజు వింటారా మన కార్యక్రమాలు విశాఖపట్నం నుంచి
1: సార్?
0: విశాఖపట్నం కార్యక్రమాలు రోజు వింటూ ఉంటారా?
1: వింటానే ఉంటాను సార్, రోజు వింటానే ఉన్నాను సార్. కార్యక్రమాలు అన్ని
0: మంచిదండి. మరి
1: ఉన్నాయి సార్,
0: మీ అభిప్రాయాన్ని పంచుకోండి మాకు. లేఖావళి ద్వారా మీకు మీ లేఖను చదివి వినిపిస్తూ ఉంటాం.
1: సరే, వినపడలేదు సార్.
0: లేఖావళి ద్వారా మీ అభిప్రాయాలను పంచుకోండి, మీకు మేము చదివి వినిపిస్తూ ఉంటాం ప్రతి ఆదివారం.
1: అవును సార్, వింటాను.
0: తప్పకుండా. మరి అయితే అయితే ఈ రోజు ఏ పాట వినిపిస్తారు మన వాళ్ళందరికీ, శ్రోతలందరికీ?
1: వాళ్ళందరికీ యమగోళ చిత్రంలో ఆడవి అందాల సురభావిని అనే పాట కావాలి సార్.
0: తప్పకుండా, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నవద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం.

పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:30 ఏకచిత్రగాను వింటారు. 1:33 మహిళావాణి స్త్రీలో కార్యక్రమంలో హలో బాగున్నారు శీర్షిక ఫోరిన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో 12:10 గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగనపోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీ కె రమేష్ బాబు. రాత్రి 7:45 వికసిత్ భారత్ ప్రజారోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, ఇంకా కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 11:14 ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా లేత మనసులు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాటను వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర.

మరో చరిత్ర చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాటను వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 13 people were killed following a powerful earthquake that struck the Kumamoto area in southwestern Japan yesterday. Power cuts, damaged transport and intense heat are complicating relief efforts for thousands in shelters. Benchmark domestic equity indices were trading around 1% higher in the forenoon session today. The Sensex surged 849 points to 77,615, while Nifty rose 248 points to 24,233 when reports last came in. And that is the end of this news bulletin.
1: Akashavani, Vishakhapatnam Kendram, Guru Purnima Sandarbhanga, సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీ కె రమేష్ బాబు.
2: భక్తి శ్రద్ధలతో సింహాచలం గిరి ప్రదక్షిణ, గోవిందనామస్మరణతో మారుమురగిన సింహగిరి, పోటెత్తిన భక్త సంద్రం, ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసిన మహావిశాఖ నగరం, ప్రశాంతంగా భక్తి ప్రపత్తులతో గిరి ప్రదక్షిణ. వరాహలక్ష్మీ నరసింహ స్వామి కొలువైన సింహాచలం గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. లక్షలాది మంది భక్తులు పాల్గొన్న గిరి ప్రదక్షిణ ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో కొనసాగింది. ఉత్తరాంధ్ర సహా రాష్ట్రం నలుమూల నుండి పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి విచ్చేసిన భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొని పునీతులయ్యారు. ఎంతో వైభవంగా 32 కిలోమీటర్ల గిరియాత్ర ప్రశాంతంగా సాగింది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం, విశాఖ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గిరియాత్ర నిర్వహించాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షిణ సాఫీగా సాగే విధంగా ఏర్పాట్లు చేశాయి. డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘాలో గిరియాత్ర ప్రశాంతంగా ఉత్సాహంగా సాగింది. ప్రశాంతంగా ఆధ్యాత్మిక చింతనతో కొనసాగింది. పున్నములిన్నైన ఆషాఢంలో వచ్చే పౌర్ణమి అనగానే గుర్తొచ్చేది గురి పౌర్ణిమ. ఇది తలుచుకోగానే స్మరించేందుకు వీలుగా గిరి ప్రదక్షిణం మన కళ్ళ ముందు కదలాడుతుంది. విని వెంటనే కళ్ళెదుట సాక్షాత్కరించేది శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారు కొలువైన సింహాచలం, అదే సింహగిరి. భక్తజన సమూహం కొండ చుట్టూ తిరిగి స్వామికి మొక్కులు చెల్లిస్తారు. 32 కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూమిని చుట్టూ వచ్చినట్లే అని పండితులు చెప్తారు. అందుకనే ఈ గిరియాత్రకు అంత ప్రత్యేకత. ఆషాఢ పూర్ణిమ నాటి సింహగిరి ప్రదక్షిణం ఇదొక సైక ఆధ్యాత్మిక యాత్ర. లక్షలాది మంది పాల్గొన్న గిరియాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గతంలో కన్నా మరింత ఆధునిక సాంకేతికతను వినియోగించింది. కొండ చుట్టూ ప్రత్యేక దళాలు, నగరంలో అడుగడుగున పోలీస్ పహారా, ముఖ్యమైన కూడలలో పోలీసు బలగాలు, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, దారి పొడుగున డ్రోన్లు, పోలీస్ అవుట్పోస్టులు, ఇలా భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎక్కడ ఎలాంటి సంఘటనలు లేకుండా ప్రశాంతంగా యాత్ర సాగింది. అత్యవసర పరిస్థితులలో వెంటనే స్పందించేందుకు వీలుగా వైద్య బృందాలను కీలక ప్రాంతాలలో సిద్ధంగా ఉంచాయి. వేడి, అలసట, కాళ్ళనొప్పులు, ఆరోగ్య సమస్యలు తలెత్తిన భక్తులకు తక్షణమే చికిత్స అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తప్పిపోయిన చిన్నారులు, వృద్ధులను వారి కుటుంబాలకు చేరవేసేందుకు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారికి జియోట్యాగ్ కూడా అమర్చి సులువుగా కుటుంబ సభ్యులు చెంతకు చేరే విధంగా ఏర్పాట్లు చేయడం విశేషం. సింహాచలం గిరి ప్రదక్షిణ కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాకుండా సేవాభావానికి, భక్తి సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఈ మహోత్సవం విశాఖపట్నం ఆధ్యాత్మిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటుతుంది. గోవింద గోవింద అంటూ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహం కోసం భక్తులు నడక ద్వారా గిరిని చుట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ భారీగా పెరగడంతో అన్ని మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, విశ్రాంతి కేంద్రాలు, మొబైల్ టాయిలెట్లు, విద్యుత్ వెలుగులు, పారిశుద్ధ్య ఏర్పాట్లు వంటి అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు సహాయం చేశాయి. గిరి చుట్టూ దారి పొడుగున స్వచ్ఛంద సంస్థలు ఆహార పానీయాలను అందజేశాయి.

0: ప్రభుత్వ పరంగా పలు చోట్ల తాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సాగర తీరంలో తెన్నేటి పార్కు ప్రాంతంలో స్నానం చేసి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా షవర్ బాత్ సౌకర్యం కూడా కల్పించారు. ముందస్తు జాగ్రత్తగా సముద్ర తీరంలో 90 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యగా పోలీస్ శాఖ ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేసింది. 29వ తేదీ తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు దేవస్థానం ఉచిత బస్సులతో సహా ఏపీఎస్ఆర్టీసీ 50 ప్రత్యేక బస్సులను ఉచితంగా నడిపింది. సింహాచలం పరిసర ప్రాంతాలలోని 4 మండలాలలో గల 221 పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలకు సెలవు ప్రకటించారు. 31 వైద్య శిబిరాలు, 28 సహాయ కేంద్రాలు, 7 కంట్రోల్ రూములు సేవలందించాయి. భక్తుల సేవలో 5000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ 2700 మంది సిబ్బందిని ఈ యొక్క సేవకు వినియోగించింది. అగ్నిమాపక శాఖ 192 శకటాలు, ఇతర పరికరాలను సిద్ధం చేసి ఉంచింది. విపరీతమైన సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి కోసం 4 చోట్ల నమూనా దేవాలయాలను ఏర్పాటు చేసింది దేవస్థానం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చేవారు అక్కడే కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేసే విధంగా ఈసారి సౌకర్యం కల్పించడంతో భక్తులు ఎంతో ఉత్సాహంతో ఆయా ప్రాంతాల నుంచి నడక ప్రారంభించారు. తొలి పావంచా వరకు వెళ్ళి రావాల్సిన పని లేకుండా ఈ సౌకర్యం కల్పించడంతో భక్తులకు సంతోషం కలిగింది. మంగళవారం 2:30 గంటల ప్రాంతంలో తొలి పావంచా వద్ద స్వామివారి పూలరథాన్ని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. దీంతో అధికారికంగా గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. తొలి పావంచ వద్ద మొదలైన యాత్ర అడవివరం, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, తెన్నేటి పార్క్, అప్పుగర్, డబుల్ రోడ్, హెచ్వి కాలనీ, సాలిగ్రామపురం, కైలాసపురం, మురళీనగర్, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా సింహాచలం చేరింది.
1: మీ పేరు శ్రీనివాస్, ఎక్కడ ఉంటారు? వశ్యతం దారిలో ఉంటాం. ఎన్నోసారి వెళ్తున్నారు? ఇదే ఫస్ట్ టైం. ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నాం ఖచ్చితంగా నడవాలని, ఈసారి మటుకు ధైర్యం చేసాం ఎటువంటి నడుద్దాం చెప్పేసి. అంటే ఎందుకు అనిపించింది అని అంటే అందరూ వెళ్తున్నారు, మీరు వెళ్ళాలి.
2: అది ఉంది, ప్లస్ మన దగ్గర ఉండి సింహాచలం గిరి ప్రదక్షిణ ఉంది ఖచ్చితంగా. ఇక్కడే ఉండి మనం స్థానికంగా ఉండి చేయలేకపోతున్నాం ఏంటని చెప్పి ఇన్ని సంవత్సరాలు అనుకున్నాం. ఈసారి మటుకు ఖచ్చితంగా ధైర్యం చేసి నడుస్తాను. మరి
1: మీ పేరు?
3: నవీన్.
1: నవీన్ ఏం చేస్తుంటారు?
3: నాది ఫోటోగ్రఫీ అండి.
1: ఫోటోగ్రాఫరా? ఇది ఎన్నోసారి వెళ్తాం?
3: ఇది థర్డ్ టైం.
1: అంతకుముందు ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ ఇయర్?
3: లాస్ట్ ఇయర్ వెళ్ళానా.
1: ఎక్కడి నుంచి బయలుదేరారు?
3: జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినా.
1: టైంకి వెళ్ళిపోతారా?
3: టైంకి వెళ్ళిపోతానా.
1: మీ పేరు?
4: నా పేరు జగదీష్ అండి.
1: ఏం చేస్తున్నారు?
4: మేము పెయింటింగ్ పని చేస్తాం సార్.
1: ఇప్పుడు ఇది సేవ చేయడానికి వచ్చారా?
4: సేవ చేయడం.
1: ఏమి ఇస్తారు భక్తులకి?
4: భక్తులకి ప్రసాదం, పులిహోర, చన్న పలుకులు, తర్వాత ప్రసాదం. అదే
1: ఈ రాత్రి అంతా ఇస్తారా?
4: ఇస్తాం సార్.
1: గతంలో ఎప్పుడైనా ఇచ్చారా?
4: ఇచ్చాం సార్. కింద సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం మళ్ళీ పెట్టుకున్నాం.
5: ఇంతకుముందు ఇది 3వసారి అండి.
1: ఎంతసేపులో పూర్తవుతుంది?
5: 8 గంటలు పట్టవచ్చండి. ఇందుకే మేము స్లోగా నడుస్తాం కదా. మీలాంటి యూత్ అయితే 1 గంటలో కంప్లీట్ చేసేస్తున్నారు. లాస్ట్ టైం వెళ్ళాము, నాకు 10 గంటలు పట్టింది. మరి ఇప్పుడు 8 గంటలకు కొంచెం ఎక్సర్సైజ్ అయింది కదా, కొంచెం ప్రిపేర్ అయ్యాం.
1: మీరు ఏం చేస్తుంటారు?
5: నేను రిటైర్డ్ అండి, 5 ఇయర్స్ అయింది. విఎంఆర్డిఏలో రిటైర్డ్
1: అయ్యాడు. ఎంఆర్డిఏలో? మీ పేరు?
6: జ్యోతి.
1: ఏం చేస్తుంటారు?
6: ఇంట్లోనే.
1: మరి ఇంత దూరం కదా ప్రయాణం
6: చేస్తారు? ప్రయత్నిస్తాను.
1: సంతోషం, ఆల్ ది బెస్ట్.
6: థ్యాంక్ యూ.
1: మీరు?
7: మేము ఇప్పుడే మొదలెడుతున్నాం, ఇదే ఫస్ట్ టైం.
1: మీ పేరు?
7: కళ్యాణి.
1: ఏం చేస్తుంటారు?
7: నర్స్, స్టాఫ్ నర్స్.
1: ఇప్పుడు మరి ఫస్ట్ టైం వెళ్తున్నారు కదా,
7: చేస్తాం.
8: నా పేరు దళప సూర్య అండి, 67 అండి. ఇది 2వసారి అండి. 5 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను.
1: ఎక్కడ ఉంటారు మీరు?
8: మేము చిన్నగదులు. మేము అక్కడ వెంకటనారాయణ గుడి ఉంది కదా చిన్నగదుల దగ్గర, అక్కడ నుంచి మొదలెట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. టైం ఎంతైనా అవన్నీ నెమ్మదికి నడుచుకొని అలాగే వెళ్ళాలి. ఏం ప్రాబ్లం లేదు. కింద అంటే అంతకుముందు మీద ఇప్పుడు అరేంజ్మెంట్స్ బాగున్నాయండి. అరేంజ్మెంట్స్ ఎక్కడికక్కడ క్లీనింగ్ ఎంతకెంటనే అది చాలా శుభ్రంగా ఉంది. ఇంతకుముందు అంటే ఎంగిల్ మొట్టుకుని వెళ్ళాడు కొద్దిగా బాధగా ఉంటుంది కదా ఎవరికైనా, అది లేదు ఈసారి. అది మాత్రం లేదు, ఎక్కడికక్కడికి అడుగు అడుగు కూడా ఉన్నాం. పాప మరి డిపార్ట్మెంట్ మరి కాంట్రాక్ట్ ఏటు పెట్టారో తెలియదు కానీ మరి చెప్పుకోవలసిందే. అడుగు
1: మీరు ఎందులో చేశారు?
8: రైల్వేలో చేశానండి. రైల్వే రిటైర్ అయిపోయింది.
1: చాలా సంతోషం.
8: చాలా సంతోషం.
7: ఆర్ రవణమ్మ.
1: అంతకుముందు ఎప్పుడు ఏం చేశారు?
7: లేదు, ఇదే అంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చి వరుస నుంచి ఇప్పుడు
1: గిరి ప్రదర్శనకు.
7: మధ్యపాలెం
1: గిరి ప్రదర్శన కోసం వరుస.
9: నా పేరు రామ్మోహన్ అండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నుండి వచ్చాను. లేదు, ఇప్పుడు ఇక్కడే పుట్టి పేరుగా ఒకసారి కూడా చేయలేదనే కాన్సెప్ట్తోని సార్ కొంచెం టైం

0: దొరికింది అందుకు వచ్చా. నో, ట్రెడిషనల్లీ అందరూ చేస్తున్నారు ఏదో భక్తి శ్రద్ధలతో, చలో దిస్ ఇస్ ద రైట్ టైం టు డూ, ఈ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయగలమో చేయలేమో.
1: మీ పేరు?
2: నా పేరు బాలసుమణి అండి.
1: ఎక్కడి నుంచి?
2: ఇక్కడ వన్ టౌన్ ఏరియా నుంచి వచ్చాం. మనం మొదలుపెట్టింది వెంకోచి పాలెం సార్. నేను ప్రతి సంవత్సరం వస్తానండి, గత 6 సంవత్సరం పెట్టి వస్తున్నాను. ఇంచుమించుగా 10 అవర్స్ పడుతుంది. రేంజ్ జ్యువెల్స్ చాలా బాగున్నాయి సార్, మంచిగా ఉంది అంతా.
1: ఆశీర్వాదం
2: బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.
1: మీ పేరు?
3: రాము అండి.
1: ఎందుకు చేస్తున్నారు?
3: బిఎంఆర్డీఏ.
1: అంతకుముందు ఎప్పుడైనా
3: చేస్తున్నారు? ఇది మూడోసారి అండి.
1: ఇప్పుడు ఎక్కడ మొదలు పెట్టారు మీరు?
3: ఉదయం 9:30కి సమాచారం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరాండి.
1: తొలిపావంచి దగ్గర
3: మొదలు పెట్టారండి. వెళ్ళిపోతాను, సాయంకాలం 6-7 అయిపోద్ది, వెళ్ళిపోతాను.
1: దర్శనం వచ్చారా? మీతో ఎవరు ఉన్నారు?
3: నేను ఒక్కనే వచ్చానండి.
1: రాము గారు, మీరు మరి విఎంఆర్డీ కూడా ఇందులో భాగస్వామి కూడా అందులో ఎంప్లాయ్ కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
3: ఏం ఫీల్ అవ్వలేదు సార్, బాగానే.
1: ఎక్కడ ఎక్కడ నొప్పులు
3: ఏం రాలేదండి. ఇది ప్రైవేట్ వాళ్ళు బాగా ఆరునే పులిహారు మజ్జిగలు అందరూ బాగానే చేస్తున్నారు సార్. జీఎంసీలు కూడా వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ పెట్టి, మెడికల్ క్యాంప్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, బాగానే ఉన్నానండి.
1: ఎక్కడి నుంచి?
4: గాజాక్ అండి. కొత్త గాజాక్?
1: ఎక్కడి నుంచి మొదలు పెట్టారు మీరు?
4: అక్కడ తొలిపాదాల కానీ 8:30కి.
1: ఇది ఎన్నో సార్
4: రావడం? ఇదే 11 సార్.
1: 11 సంవత్సరం చేస్తున్నారు. మీరు ఒకరు వచ్చారా, బృందం కలిసారా?
4: ఇంకొకరు వచ్చారు.
1: చాలా సంతోషం. నేను ఆ చిన్న, నీ పేరేంటి?
5: నిత్యశ్రీ.
1: ఏం చదువుతున్నావు?
5: 6th క్లాస్.
1: ఎక్కడి నుంచి మొదలు పెట్టావు గిరి ప్రదక్షిణ?
5: ఇక్కడే.
1: అంతకుముందు ఎప్పుడైనా నడిచావా?
5: లేదు.
1: మరి ఇప్పుడు నడుస్తావా?
5: నడుస్తా.
1: మీతో పాటు ఎవరున్నారు?
5: నాన్న.
1: నాన్నగారు నువ్వునా? మరి ఇప్పుడు దమ్ము ఉంటుందా, పర్వాలేదా, నడిచేస్తావా?
6: నా పేరు రవికుమార్ అండి.
1: ఏం చేస్తుంటారు?
6: నేను రైల్వే ఎంప్లాయ్ సార్.
1: అంతకుముందు మీరు
6: సార్? నేను నడిచాను సార్ లాస్ట్ ఇయర్.
1: ఆర్ఫీ అప్పండి, మీరు ఫిట్గానే ఉంటారు. ఇప్పుడు అంతకుముందు వెళ్ళారా?
6: వెళ్ళాను సార్, లాస్ట్ ఇయర్ వెళ్ళాను సార్.
1: పాపను తీసుకెళ్తున్నారు?
6: లాస్ట్ ఇయర్ నేను మా మిస్సెస్ వెళ్ళాం, ఈసారి మా పాపతో వస్తానంటుంది. దేవుడి కార్యక్రమం కదా, కాదనుకుండా తీసుకెళ్తున్నాం సార్.
1: చాలా సంతోషం అండి. మీ పేరు?
7: ఈశ్వర్ ఆనంద్.
1: ఎక్కడి నుంచి వచ్చారు?
7: ఇది కంచరపాల నుంచి.
1: ఎక్కడి నుంచి మొదలు పెట్టారు మీరు?
7: ఫస్ట్ సింహాచలం నుంచి స్టార్ట్ చేశాం.
1: 8 గంటలకు మొదలు పెట్టారు?
7: 8 గంటలకి స్టార్ట్ చేశాం. నేను ఒక్కనే వచ్చాను.
1: ఇది ఎన్నో సార్ రావడం?
7: నేను వస్తున్నాను ఇక్కడికి.
1: సంవత్సరం యాత్ర చేస్తున్నాను. ఎందులో పని చేస్తున్నారు?
7: ఇది టిఫిన్ కొట్టు చేస్తున్నాను.
1: ఓకే, సంతోషం. 8 గంటలకు బయలుదేరారు?
8: 7 గంటలకు అండి.
1: ఎక్కడి నుంచి బయలుదేరారు?
8: మెట్లు కాంచి.
1: ఇది ఎన్నో సార్ రావడం?
8: ఇది ఫస్ట్ సార్ అండి.
1: మీ పేరు?
8: మంగం శ్రీనివాసరావు.
1: శ్రీనివాస గారు ఎక్కడి నుంచి?
8: చీపురుపల్లి.
1: చీపురుపల్లి నుంచి వచ్చారు? మీ ఊరు నుంచి?
8: మేము యానమాండగురం వచ్చామండి.
1: నడుస్తున్నారా?
8: అందరూ నడుస్తాను. ఆడవాళ్ళు అందరూ ఆడలే, ఇద్దరు మగవాళ్ళమే.
1: మరి ఏర్పాట్లు
8: అన్నీ చాలా బాగున్నాయండి, ఎవరికి ఇబ్బంది లేదండి.
1: అమ్మా మీ పేరు?
9: మంగం వరలక్ష్మి.
1: ఇది చీపురుపల్లి.
9: చీపురుపల్లి తెల్లవారింది ఏంటి మొదలు పెట్టి స్టార్టింగ్ ఫస్ట్.
1: సంతోషం అమ్మా,
9: అన్నీ బాగున్నాయండి సౌకర్యాలు.
7: నా పేరు యువి వై రెడ్డి అండి. బ్రస్
1: అండి.
7: ఇదే ఫస్ట్ టైం అండి.
1: ఆల్ ది బెస్ట్ అండి.
7: థ్యాంక్ యూ అండి.
1: అమ్మా ఎంత సేపు అమ్మా బయలుదేరి?
10: మేము 11 అండి. 11.
1: ఎక్కడి నుంచి బయలుదేరారు?
10: మేమైతే మొగలపురం నుంచి వచ్చాం.
1: మొగలపురం నుంచి వచ్చారు?
10: 8 మంది వచ్చాం.
1: ఓకే, మీ పేరు?
10: మా పేరు రమణమ్మ అండి.
1: రమణమ్మ గారు, మొత్తం ఎంత మంది వచ్చారు మొగలపురం
10: నుంచి? మేమైతే మేము స్టార్ట్ అయ్యాము 8 మంది.
1: ఇది ఎన్నో సార్ రావడం?
10: చాలా సంవత్సరాల నుంచి వస్తాం అండి.
1: అప్పటి నుంచి మీ 8 మంది ఉన్నారా? లేకపోతే?
10: అప్పటి నుంచి ఉన్నారు, నడిచేస్తాం అండి.
1: అమ్మా మీ పేరు?
11: పద్మ. మొగుల్పురం.
1: ఐదోసారి. ఆల్ ది బెస్ట్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
12: అనకాపల్లి.
1: మీ పేరు?
12: కాండ్రేగుల మహాలక్ష్మి నాయుడు.
1: కాండ్రేగుల మహాలక్ష్మి నాయుడు. ఇది ఎన్నోసారి?
12: 1978 నుంచి తిరుగుతున్నాను.
1: 8 నుంచి?
12: అవును సార్.
1: సంవత్సరం?
12: 30 సంవత్సరం. అప్పటికప్పుడు తేడా కదా. ఇప్పుడు జనాభా అప్పుడే, ఇప్పుడే ఎంత అండి జనాభా? మీరు
1: అప్పట్లో మీరు వెళ్తే ఎంత?
12: మా అయితే 2500 3000.
1: అప్పుడులోనే
12: అనకాపల్లి ఎక్కువ. మెయిన్ ఇంపార్టెంట్ అనకాపల్లి అంతా ఇక్కడ ఉండేది ఫస్ట్ స్టార్టింగ్. అవునండి, తిరిగేటప్పుడు అలా కూడా మన మర్రిపాలెం అదిని అడిగేవారు. ఎందుకు ఎందుకు తిరుగుతుండ్రని అడిగేవారు. అంటే తెలియదు.
1: అప్పుడు కూడాను తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ?
12: అవును సార్. ఎప్పుడు కూడా పాలాల దగ్గర కొబ్బరికాయ కొట్టడం అలవాటు, ఆనవాయితీ ప్రతి ఒక్కరు. అయితే అప్పుడు మడపలు అవి వేసుకొని 3 రోజులు ఉండిపోయి 3 రోజులు మడపలు వేసుకొని అప్పుడు వెళ్ళేవారు. కొండ దగ్గరకు వచ్చారండి. అవును సార్. మాకు ఒక సత్తా ఇచ్చేవారు అప్పుడు. ఆ టైంలోనూ మాకు మావే మనం తెచ్చుకున్నాను బియ్యం అన్నీ సమస్తం. ఆ రోజున అది ఒక ఆనందం అదే సార్.
1: అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తుంది?
12: అవును సార్.
1: మీరు ఒకరు వస్తున్నారు మీ ఊర్లో?
12: మా అనకాపల్లిలో బెల్లం మార్కెట్ అండి నేను చేసేది. ఇప్పటికీ అందులో చేస్తాను, అప్పుడు చేశాను. అప్పుడు నుండి కూడా బ్యాచ్ అందరూ వచ్చారు.
1: అప్పట్లో ఎంతమంది వచ్చారు?
12: ఇంచుమించు మేము వచ్చగానే అప్పుడులోనూ ఒక 100 మంది దాకా వచ్చాం.
1: ఇప్పుడు?
12: ఇప్పుడే తగ్గిపోయారు, ఇప్పుడే తగ్గారు. లేడీస్ ఎక్కువ వస్తారు. అవును సార్. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ.

0: ఇప్పుడు ఏర్పాట్లు ఎలా
1: ఉన్నాయి? ఇప్పుడు ఏర్పాట్లు వైకుంఠం ఏం తెచ్చుకోవాలి, రూపాయి ఎక్కర్లేదు. అప్పుడు లోన్ అయితే అప్పుల్లోనే మాకు 100 రూపాయలు అయిపోయింది ఖర్చు. 2 రూపాయలు అండి సార్ ట్రైన్కి, అప్పుల్లో 2 రూపాయలు. అక్కడ తాడి సీట్లు పడుకొని ఆ గులాంపుల ఆపేసాడు, ప్రతి ట్రైన్ ఆపి అక్కడ దిగేసి నడిచొచ్చు.
0: ఇప్పుడు 3 రోజులు మీరు ఉంటుంది, మీరు
1: వండుకోండి.
0: అప్పుడే తిరగడానికి
1: ఎంత టైం అంటే అప్పుడు ఉదయం కాదు, మధ్యాహ్నం భోజనాలు చేసి బయలుదేరాడు.
0: ఎంత టైం పెట్టేది అప్పుడు?
1: అప్పుడే మళ్ళీ మరుసటి రోజు వచ్చి సాయంత్రం 3 అయిపోయింది.
0: సాయంత్రం 3 అయిపోయింది.
1: అవును, తెల్లవారు ఇక్కడ ఉండిపోయాను సముద్రం. సూర్య ఉదయం 5 దాకా తాండాలు చేసుకోవడం కాదు, అప్పుడు రూలు అనే పద్ధతి. సంధ్యావనం చేసి ఆ భగవంతు దండం పెట్టుకొని
0: సూర్యదేవంత
1: అప్పుడు నడిచేవాడు. ఊరి లైన్ ఇలాగ వెళ్దాం అన్నది ఎప్పుడు లేదు. అలాగే గత ఇంచుమించు ఒక 20 సంవత్సరాల దాకా అలాగే చేసాం. అప్పుడు నేను మారిపోయాను. ఆ 20 సంవత్సరాల దాకా అదే తీరి, అదే మోడల్.
0: హరిప్రసాద్
2: ఎక్కడి నుంచి వచ్చారు?
0: ఒంగోలు నుండి.
2: దీనికోసం?
0: అవును.
2: అంతకుముందు ఎప్పుడైనా
0: వచ్చారు? లేదు, ఫస్ట్ టైం న్యూస్లో చూసి వచ్చాను. అంటే తెలుసుకొని లాస్ట్ ఇయర్ది చరిత్రను చూసి వచ్చాను అన్నమాట.
2: ఇప్పుడు మీరు ఒకరు వచ్చారు, మీతో ఎవరు ఉన్నారు? ఎక్కడ బయలుదేరారు?
0: ఇక్కడ తొలిపావన్స్ నుండి 9:30 బయలుదేరాము.
2: 9 కిలోమీటర్లు,
0: ఒక హాఫ్ కిలోమీటర్స్.
2: ఎలా ఫీల్ అవుతున్నారు?
0: బాగా హ్యాపీగా ఉంది. అంటే ఇంతమంది జనాభాలతో మనకి నడిచినా కూడా నడిచినట్టు ఉండదు.
2: మీరు ఏం చేస్తుంటారు?
0: నేను మొబైల్ షాప్, మొబైల్ రిపేర్.
2: సంతోషం అండి. మీరు ఎక్కడి నుంచి?
3: మాది కాకినాడ అండి. నేను హాస్టల్లో ఉంటున్నాను వైజాగ్. జాబ్ పర్పస్ మీద వచ్చాను. ఇది ఫస్ట్ టైము, జస్ట్ ట్రై చేద్దాము అని వచ్చాను. కానీ బాగుంది, అసలు నడిచినట్టు అనిపించలేదు. ప్లస్ అడుగడుగున ఏదో ఒకటి మాకు స్నాక్స్ కానీ బడ్జెట్ కానీ ప్రజెంట్ ఏదంటే అది.
2: మీ పేరు?
3: జ్యోతిక.
2: ఎలా ఫీల్ అవుతుంది?
3: బాగుంది, ఫస్ట్ టైము అసలు నడిచినట్టు అనిపించలేదు. అసలు నీరసం కూడా ఏం అనిపించట్లేదు, ఏదో ఫ్లోగా
2: వెళ్ళిపోతుంది.
3: బాగున్నాయి.
2: మీరు మొదటిసారి?
3: ఫస్ట్ టైం.
2: మీ పేరు ఏంటి?
4: వి దుర్గప్రసాద్ అండి.
2: దుర్గప్రసాద్ ఎక్కడి నుంచి?
4: అనవరం.
2: ఇది మొదటిసారి?
4: నాలుగోసారి.
2: నాలుగోసారి? నువ్వే నీతో పాటు ఎవరున్నారు? నీ పేరు?
4: సంజయ్ కుమార్ సార్.
2: ఏం చదువుతున్నారు ఇద్దరు?
4: ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్.
2: అంతకుముందు నువ్వు 4వసారి
4: వచ్చావా? ఎస్ సార్.
2: ఎంత టైం పడుతుంది?
4: పొద్దున్న 10:11 టైం.
2: మీరు అక్కడ కాకినాడ నుంచి ఇద్దరు ఒకసారి వచ్చారా?
4: అన్నవరం సార్.
2: అన్నవరం నుంచి మీరు వచ్చారా? పర్వాలేదు, ఇప్పటి వరకు ఇబ్బంది ఏం కలగలేదు కదా. మధ్యలో భోజనం దొరికింది?
4: ఎస్ సార్, దొరికింది సార్.
2: ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంటర్ చదువుతున్నారా? ఏ గ్రూప్?
4: ఎంపీసీ సార్.
2: ఇద్దరు ఒకే గ్రూప్? అమ్మా ఏ ఊరు నుంచి వచ్చారమ్మా?
5: ఎరుకువనపాలు.
2: ఎరుకువనపాలు. మీ పేరు?
5: కసిరెడ్డి కొండారా.
2: ఇది ఎన్నో సార్?
5: ఇది ఫస్ట్ వచ్చాను ఇప్పుడే.
2: ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి?
5: ఇంకా ముగ్గురు వచ్చారు.
2: ముగ్గురు వచ్చారు. ఎక్కడ మొదలు పెట్టారు?
5: అక్కడ నుంచి మొదలు పెట్టాం, గిరికాడ నుంచి.
2: నుంచి ఎన్ని గంటలకి?
5: 10.
2: ఇప్పుడు బాగానే వస్తారు?
5: బాగానే వచ్చాం.
6: జిల్లా యంత్రాంగం, మహావిశాఖ నగరపాలక సంస్థ, విఎంఆర్డీఏ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, ఈపీడీసీఎల్, అగ్నిమాపక శాఖ, ఇలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ విజయవంతం చేశాయి.
7: మీరు ఇంతవరకు గురు పౌర్ణిమ సందర్భంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ప్రకటన వింటారు.
8: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
7: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీస్ చర్య అంశంపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు. నీట్ అంశంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు నిరసన ప్రకటించడంతో పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు 12:00 వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11:00 లోక్సభ సమావేశం ప్రారంభమైనప్పుడు గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టర్ హర్జీందర్ కౌర్ అథ్లీట్ గుల్వీర్ సింగ్లను సభాపతి ఓం బిర్లా అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్టల్ని నిమడింప చేసిన క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు సభ తరఫున ఆయన అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు ఢిల్లీలో విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్యల ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులకే చెందుతుందని, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ఇది సభ్యులకు అత్యంత ముఖ్యమైన సమయమని స్పీకర్ చెప్పారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది తగదని ఆయన ఆరోపించారు. సభ కార్యకలాపాలకు ఒక అడ్డు తగలడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని కూడా ఓం బిర్లా అన్నారు.
1: प्रश्नकाल के बाद इस चर्चा में भाग लीजिए. आप माननीय सदस्यों के हक को नहीं मार सकते, ये तरीका उचित नहीं है. आप अगर सदन को व्यवधान करना चाहते हैं, नियोजित तरीके से गतिरोध पैदा करना चाहते हैं, ये संसदीय परंपराओं के अनुरूप नहीं है. सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है.
0: గందరగోళం కొనసాగడంతో సభాపతి సభను 12:00 వరకు వాయిదా వేశారు. ఇదే అంశంపై రాజ్యసభ కూడా 12:00 వరకు వాయిదా పడింది. ఉదయం 11:00 సభ సమావేశమైనప్పుడు పలువురు కేంద్ర మంత్రులు సభ సమక్షంలో తమ పత్రాలను ఉంచారు. బొగ్గు గనులు, ఉక్కుపై సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికను సభకు సమర్పించారు. ఆ తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 ఓవర్ చేపట్టారు. ఢిల్లీలోని సిపిఐఎం ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు ఐసీ ఘోష్పై చర్యలు తీసుకోవడాన్ని సిపిఐఎం ఎంపీ జాన్ బ్రిటస్ లేవనెత్తారు. ఈ అంశానికి సమాధానమిస్తూ సభలో సభానాయకుడు జేపీ నడ్డా, ఇది సాధారణ శాంతి భద్రతల సమస్య అని, ఏ విద్యార్థి అయినా అటువంటి కార్యకలాపాలకు పాల్పడి చేతిలోకి చట్టాన్ని తీసుకుంటే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా క్లాస్ రూమ్ నుంచి అరెస్ట్ అయ్యానని జేపీ నడ్డా తెలియజేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన కొనసాగించడంతో చైర్మన్ సభను 12:00 వరకు వాయిదా వేశారు. 2026 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు బిల్లులోని నిబంధనలపై మాట్లాడకుండా సంబంధం లేని రాజకీయ అంశాలను లేవనెత్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు విమర్శించారు. విద్యార్థుల ఆందోళన, డిమాండ్ల మేరకే ఈ సవరణ తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం పరీక్షా వ్యవస్థపైన విద్యార్థుల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
2: आज हम उम्मीद करते हैं राहुल गांधी जी और बाकी लोग बिल पे बोले. इतना महत्वपूर्ण बिल पे चर्चा हो रहे हैं और वो इधर उधर का बात करके भटकाने के लिए और राजनीतिकरण करके वो ध्यान भटकाना चाहते हैं. इतना अच्छा बिल लाया है और एग्जामिनेशन को लेकर के कोई और सजेशन है तो सजेशन दे सकते हैं कांग्रेस पार्टी. इतना महत्वपूर्ण बिल है और बिल पे नहीं बोलते हैं, ये ठीक बात नहीं है.
0: హోర్ముజ్ జలసంధిలో ఇటీవల అనేక నౌకలపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే నిలిచిపోవాలని స్పష్టం

చేసింది. యునైటెడ్ నేషన్స్లో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సంఘర్షణకు తాత్కాలిక విరామం తర్వాత ఆందోళనకరమైన స్థాయిలో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయని, పరస్పర దాడులు పెరిగాయని చెప్పారు. ఈ నెల రోజుల్లో హోర్మోజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ అల్బహియా, ఎంటీ మొంబాసా వంటి పలు నౌకలపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ జలమార్గాల గుండా స్వేచ్ఛగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకాయానం వాణిజ్యం సాగేలాగా దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ కార్యదర్శులతో రెండవ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న అధ్యక్షత వహించారు. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్య కార్యాచరణను ఆయన సమీక్షించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనను వేగవంతం చేయడంపైన మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య సమన్వయం పెంచడం, అధికారులందరూ ఒకే ఉమ్మడి లక్ష్యంతో పనిచేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి సమగ్ర ఫలితాలు సాధించేందుకు అడ్డంకులు తొలగించాలని ఆయన చెప్పారు. సాంకేతికత పెరుగుతున్న వినియోగంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి పెట్టాలని, కొత్తగా ఎదురవుతున్న సైబర్ ప్రమాదాలపైన నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, ఇదొక దేశవ్యాప్త ఉద్యమంగా పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సంస్కృతిలో గురువులు జ్ఞానాన్ని, విలువలను, సత్ప్రవర్తనను బోధించే మార్గదర్శక దీపాల వంటి వారని ఆయన పేర్కొన్నారు. గురువులు కేవలం విద్యను అందించడమే కాకుండా సత్యం, కర్తవ్యం, సేవా మార్గంలో నడిచేలాగా ప్రజలను ప్రేరేపిస్తారన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యక్తులు మెరుగైన మానవులుగా ఎదిగేందుకు మార్గనిర్దేశం చేసే ప్రతి ఒక్కరూ గురువులతో సమానమైన గౌరవానికి అర్హులని రాధాకృష్ణన్ చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువు కేవలం జ్ఞానం అందించడమే కాకుండా శిష్యుల్లో సానుకూల శక్తిని నింపుతూ గొప్ప ఆలోచనలతో, సత్ప్రవర్తనతో వారిని తీర్చిదిద్దుతారని మోదీ పేర్కొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్యప్రాణి ప్రేమికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ పులుల సంఖ్యలో 70% భారత్ ఇప్పుడు ఆవాసంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రకృతితో మమేమక్కమై జీవించే దేశంలో శతాబ్దాల నాటి సంస్కృతి నుంచి భారత దేశ పులుల సంరక్షణ ప్రయత్నాలు ప్రేరణ పొందాయని, ప్రజల సమిష్టి సంకల్పంతో అవి బలపడ్డాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. పెద్ద పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, సంరక్షకులను ఆయన అభినందించారు. నాణ్యత లేని వంటనూనెలు ఉపయోగించడం, ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వంటి పలు నిబంధనల ఉల్లంఘన కారణంగా ఢిల్లీకి చెందిన ఒక ప్రైవేట్ హోటల్ లైసెన్స్ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్య హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లైసెన్స్ను తక్షణమే 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ సోషల్ మీడియాలో తెలియజేసింది. తప్పును సరిదిద్దుకుని అన్ని నిబంధనలు పాటించేందుకు హోటల్కు 15 రోజుల గడువును కూడా మంజూరు చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో ఏషియన్ గేమ్స్ కాంస్య పతక విజేత గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో చారిత్రాత్మకంగా రజత పతకాన్ని సాధించారు. ఈ ఈవెంట్లో పోడియం ఫినిష్ సాధించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. పురుషుల 55 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్స్లో మన దేశానికి చెందిన జదుమణి సింగ్ దేశానికి కనీసం కాంస్య పతకం వచ్చే విధంగా విజయం సాధించారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ కూడా రజత పతకం సాధించి దేశ పతకాల పట్టికకు మరో పతకాన్ని చేర్చారు. ఇప్పటి వరకు 1 స్వర్ణం, 5 రజతాలు, 1 కాంస్య పతకంతో భారత్ పాయింట్ల పట్టికలో నిలిచింది. విశేషాలు మరొకసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సమయంలో పోలీసు చర్య అంశంపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 10,000 మీటర్ల పోటీలో ఏషియన్ గేమ్స్ విజేత గుల్వీర్ సింగ్ వెండి పతకం గెలుచుకున్నారు.

0: ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి. కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు. ఈ అంశంపై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఏపీఎస్ ఆర్టీసీ తెలియని వారు ఎవ్వరూ ఉండరు. మరి ఈ ఏపీఎస్ ఆర్టీసీని సమర్థవంతంగా నడపాలి అంటే ఒకవైపు ప్రయాణికుల భద్రతను చూసుకోవాలి, మరొకవైపు ఉద్యోగుల సంక్షేమం కూడా చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క అంశాన్ని మనము నిర్లక్ష్యం చేసినా సమస్య. కాబట్టి వారి సంక్షేమం అలాగే వారి భద్రతని రెండింటిని చూసుకుంటూ సమర్థవంతంగా మన విశాఖ రీజియన్ని నడిపిస్తున్నటువంటి విశాఖ రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీ బలిజి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. అప్పలనాయుడు గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మీరు మన విశాఖ రీజియన్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఉద్యోగులు పనిచేసేటువంటి ప్రదేశంలో కానీ వాళ్ల భద్రత, వాళ్ల విశ్రాంతి, వీటికి సంబంధించి మీరు ఎలాంటి సౌకర్యాలు ప్రధానంగా కలుగు చేస్తూ ఉన్నారు వాళ్ళకి?
2: మనకి విశాఖపట్నం రీజియన్లో ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ప్రభుత్వం చాలా ముందంజలో ఉందండి. దీనికి మెడికల్ సదుపాయం మనకి ప్రత్యేకించి మిగతా ఉద్యోగుల కంటే ఆర్టీసీలో మెడికల్ డిస్పెన్సరీస్ ఉన్నాయండి. మెడికల్ డిస్పెన్సరీలో డాక్టర్స్ ఉంటారు, మెడిసిన్స్ కూడా ఫ్రీగా సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఏమన్నా వాళ్ళ పిల్లలతో సహా ఈ సదుపాయం ఉంటుందండి. ఈ సదుపాయంతో పాటు మనకి హీహెచ్ఎస్ ఎమర్జెన్సీ అయితే హీహెచ్ఎస్ కూడా సదుపాయము, మిగతా కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా మేము బేరీ చేసుకొని వాళ్ళ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు పోతున్నామండి. అదేవిధంగా మనకి ఆర్టీసీ ప్రయాణికుల భద్రత, ప్రయాణికుల సౌకర్యం మీద ముఖ్యంగా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఆర్టీసీ అన్నది ప్రజల్లో ఉన్న సంస్థ, ప్రజల సంస్థ రకం కాబట్టి ప్రజలకి కూడా వీలున్నంత సేవ చేయడానికి కూడా కార్మికులందరికీ కూడా ఆర్టీసీ సిబ్బంది అందరికి కూడా సూపర్వైజర్స్కి అధికారులకి అందరికీ ఆ దిశలో మేము ఎప్పటికప్పుడు ట్రైనింగ్లు ఇవ్వడము, వాళ్ళకి సెన్సిటైజ్ ఉదయం వెళ్ళంగానే గేట్ మీటింగ్లో పెట్టి ఎంకరేజ్మెంట్ చేసి ప్రయాణికుల ద్వారా మనకి ఆదాయం వస్తుంది కాబట్టి మనం మరింత సేవ చేయాలన్నది, మోటివేషన్ క్లాసెస్ కూడా ఎప్పటికప్పుడు సూపర్వైజర్, ప్రతి సూపర్వైజర్ కూడా డిపో నుండి బయటకు వెళ్ళినప్పుడు కొని స్టాఫ్ బయటకు వెళ్ళినప్పుడు, బస్సులు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క సంక్షేమం ఎలా ఉందని చూసుకొని వాళ్ళకి బాగోగులు చూసుకుంటూ, ఉద్యోగులు బాగోగులు బాగుంటేనే వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్తారు కాబట్టి ఆరోగ్యవంతమైన రిలేషన్ ఉంటుంది కాబట్టి ఈ రకంగా డ్రైవ్తో మేము ఎక్కువ తీసుకెళ్తూ వాళ్ళ ముందు సాగిస్తున్నామండి.
1: అప్పలనాయుడు గారు, ప్రధానంగా మనకిప్పుడు మహిళా ఉద్యోగులు అలాగే మహిళా కార్మికులు ఇద్దరు కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ అలాగే మరి వైద్య సౌకర్యాలు కానీ ఏదన్నా ఏర్పాట్లు ఉన్నాయా?
2: ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కూడా మా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఉన్న అధిక సంఖ్యలో కూడా ఉన్నారు వీళ్ళందరూ, 33% వరకు ఉండడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక వాళ్ళకి రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డిపోలో కూడా వాళ్ళకి సెపరేట్ టాయిలెట్స్, సెపరేట్ రెస్ట్ సదుపాయము ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా సాధ్యమైనంత వరకు వాళ్ళకి డ్యూటీస్ చార్ట్ కూడా సెపరేట్గా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకైతే గవర్నమెంట్ ఇచ్చిన ప్రసూతి సెలవులు కానీ, అదేవిధంగా చైల్డ్ కేర్ లీవులు కానీ, ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సెలవులకు కూడా ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ముందుకు సాగిస్తామండి. అదేవిధంగా వర్కింగ్ ప్లేస్లో ఏమైనా కంప్లైంట్ సిస్టమ్ కూడా ఉంది, ఏమైనా ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మహిళా కమిటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు మనము తీసుకొని వాళ్ళకి సాధించుకోవచ్చండి.
1: అలాగే

0: డ్రైవర్సు, కండక్టర్సు దూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు, ముఖ్యంగా చాలా దూర ప్రాంతాలకు బస్సులు తీసుకెళ్లేటప్పుడు ఒత్తిడికి లోనేటువంటి అవకాశం ఉంది. ఇతర సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం ప్రత్యేకంగా వాళ్ళకి ఏదన్నా శిక్షణ కానీ లేకపోతే వాళ్ళకి ఏదన్నా ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేస్తారా?
1: లాంగ్ డిస్టెన్స్ ఎస్పెషల్లీ ఇచ్చిన వాళ్ళకి మేము లాంగ్ డిస్టెన్స్కి సెలెక్ట్ చేసే ప్రాసెస్ కూడా సెపరేట్గా ఉంది. హయ్యెస్ట్ సర్వీస్ ఉన్న వాళ్ళని తీసుకుంటాము, ఏ యాక్సిడెంట్ రికార్డు క్లియర్గా ఉన్న వాళ్ళని తీసుకుంటాము. ఈ రకంగా మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రత్యేకించి డ్యూటీలు కూడా, అంటే నైట్ డ్యూటీ చేసిన తర్వాత ఇమీడియట్గా డ్యూటీ వెళ్ళకుండా వాళ్ళు సరైన రెస్ట్, 9 అవర్స్ రెస్ట్ ఉండేలాగా మేము చూస్తూ ఉంటుంటాము. వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేస్తూ ఉంటాము, వెళ్ళేటప్పుడు మధ్యలో టీ తాగండి, నైట్ 2 గంటలకి 1 గంటకి టీ తాగండి, మధ్యలో కూడా ఫ్లాస్కులు కూడా పెట్టి వాళ్ళకి టీ సదుపాయం కూడా. ఈ రోజుల్లో హైవేస్లో కూడా కొంత అక్కడక్కడ టీ సదుపాయం కూడా పెడుతున్నారు. ఈ రకంగా లాంగ్
0: తరఫున
1: మా తరఫున అక్కడ పెట్టామండి. అదేవిధంగా క్యాంటీన్ సదుపాయం ఉంటుంటుంది, రెస్ట్ రూమ్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో కూడా మన ఏసీ రెస్ట్ రూమ్స్ కూడా మరీ లాంగ్ డిస్టెన్స్ అని చేంజ్ ఓవర్ ఉంటుంది, మధ్యలో ఆగిపోయి మరీ డ్రైవర్ ఎక్కుతారు. డబుల్ డ్రైవర్లు ఉంటారు, ఇద్దరు డ్రైవర్లు ఉన్న ఒక డ్రైవర్ కండక్టర్ నిద్ర వచ్చేలా ఉంటే ఇంకో డ్రైవర్. ఈ రకంగా ఒక లాంగ్ రూట్కి ఆ రకమైన మనం ఎప్పటికప్పుడు చర్చిస్తుంటాము. డ్యూటీలు తిరిగిన తర్వాత ఎక్కడైతే కష్టం ఉందో వాళ్ళకి రియాక్ట్ అయ్యి మళ్ళీ డ్యూటీలు మారుస్తుంటాము. ఈ రకంగా వాళ్ళకి శ్రేయస్కరం ఉంటుంది, ప్రయాణిక భద్రత దృష్టితో పట్టుకొని మేము ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాం.
0: ఒక బస్సు వెళ్తా ఉంది, డ్రైవర్కి ఇబ్బంది అనిపిస్తుంది, ఆరోగ్యపరమైన ఇబ్బంది కావచ్చు, ఏదైనా ఇబ్బంది కావచ్చు, అతను మరి మధ్యలో ఆపలేడు, ప్రయాణికులు ఉంటారు, ఏం చేయాలి అతను అప్పుడు?
1: డ్రైవర్ గారికి మేము అన్ని రకాల ఫోన్ నెంబర్లు కూడా మేము ఇస్తాము. ఇమీడియట్గా అలాంటి విషయం ఏదైనా వచ్చినట్టయితే సంబంధిత సూపర్వైజర్కి కానీ అధికారికి కానీ తెలియజేసినట్టయితే మేము ఇమీడియట్గా కన్సర్న్ దగ్గరున్న డిపోలకి కన్సల్ట్ చేసి ఆ డ్రైవర్ని ఎక్కించి ఇమీడియట్గా కొత్త డ్రైవర్ని ఎక్కించి తీసుకెళ్తాం. అదేవిధంగా మధ్యలో ఏమైనా రిపేర్లు, ఏమైనా బస్సు కూడా రిపేర్ అయినట్టయితే ఇమీడియట్గా అదర్ డిపో ఇక్కడ నుండి తునుంది అనుకోండి, ఇమీడియట్గా అక్కడ తుని డిపో బస్సు వేసి వాళ్ళకి రిస్క్యూ ఆపరేషన్, వాళ్ళకి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా. మేము ఎప్పటికప్పుడు ఆర్టీసీ అన్నది పెద్ద సంస్థ కాబట్టి 129 డిపోలు ఏపీలో ఉన్నాయి, ఎక్కడైనా మూలనైనా సరే అందరు ఫోన్ నెంబర్లు ఉంటాయి. మేము ఇమీడియట్గా ట్యాకిల్ చేసి డ్రైవర్ అరేంజ్ చేస్తాం, బస్సు కూడా అరేంజ్ చేసి అప్పటికప్పుడు ప్రయాణికులకి మన సిబ్బందికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామండి.
0: ప్రధానంగా ఆర్టీసీ బస్సులకి మరి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏం తీసుకుంటూ ఉంటారు మీరు?
1: జాయిన్ అయినప్పుడే మేము రిఫ్రెష్మెంట్ క్లాసెస్ ఎప్పటికప్పుడు ఇస్తూ పోతూ ఉంటాము. తర్వాత ఎప్పుడు ప్రతి వారం కూడా ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము.
0: ప్రతి వారం
1: కూడా ఎక్స్క్లూజివ్ క్లాసెస్. అదేవిధంగా మనము బస్సు డిపో నుండి స్టార్ట్ అవ్వగానే సెన్సిటైజ్ చేస్తుంది ప్రతి సూపర్వైజర్ కూడా, డిస్పాచ్ అయిన వాడు బస్సు డ్రైవర్కి సెన్సిటైజ్ చేసి మీరు బాగా తోలండి, హ్యాపీగా వెళ్ళిరండి అని చెప్పడం జరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ప్రతి డిపోకు ఉంటాడు, ఇది మొత్తం అనాలిసిస్ చేసి వాళ్ళ బిహేవియర్ డ్రైవర్ నుండి వస్తాడు కాబట్టి డ్రైవరు చెప్పలేని ఇబ్బందులు అక్కడక్కడ తెలియదు రావచ్చు, ఆయన ఇబ్బంది ఆయనకి తెలియపోవచ్చు, పక్కవాడుగా చేసి వాడిని కౌన్సిలింగ్ చేసి లేకపోతే ఆ డ్యూటీ నుండి తెప్పించి ఈ రకమైన కౌన్సిలింగ్ ఎక్కడికెక్కడ ఏర్పాట్లు ఉన్నాయండి. వాళ్ళకి ఎప్పటికప్పుడు సేఫ్టీ, మనం ఆర్టీసీ అంటే మన భద్రతే ముఖ్యమైన ఉద్దేశంతో పోతున్నామండి.
0: ఇకపోతే ఆర్టీసీ ఉద్యోగులు మీ సంస్థకు ఎంతో సేవ చేస్తున్నారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తారు?
1: మాకు ఇంతకుముందు అయితే సంస్థగా ఉండేది, గవర్నమెంట్లోకి వచ్చడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే డిస్పెన్సరీలు వాళ్ళకి పూర్తి సదుపాయం ఇచ్చాం. అదేవిధంగా బస్ పాసులు, 3 పాసులు అయితే వాళ్ళకి రాష్ట్రం అంతా తిరగడానికి కూడా వాళ్ళకి పాసులు ఇచ్చి ఫ్రీగా మేము వాళ్ళకి అవకాశం ఇస్తున్నామండి. వాళ్ళకి కూడా మనకి యూనిఫార్మ్ కాబట్టి యూనిఫార్మ్ అలవెన్స్ ఇస్తామండి. అదేవిధంగా డే అవుట్ అలవెన్స్, నైట్ అవుట్ అలవెన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ వాళ్ళకి ఆదాయం పెంచుకోవడానికి. అదేవిధంగా ఇంక్రిమెంట్లు, AS 6, AS 12 ఇలాంటి ఇంక్రిమెంట్స్ కూడా వాళ్ళకి, ప్రమోషన్ సదుపాయం, అనేక రకాలుగా సంక్షేమానికి వాళ్ళకి చేయడానికి. అదేవిధంగా అకస్మాత్తుగా మరణించినట్టయితే కుటుంబానికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇమీడియట్గా 2-3 మంత్స్లోనే వాళ్ళకి కలగజేసే ఏర్పాట్లు చేస్తున్నామండి.
0: చాలా బాగుందండి. మామూలుగా ఆర్టీసీ అనేది ఎనర్జీ కన్జర్వేషన్ పెట్టింది పేరు, మీకు ఎన్నో అవార్డ్స్ కూడా వస్తుంటాయి, ముఖ్యమైనటువంటి చిట్కా ఏంది, మీకే ఎందుకు ఎన్ని అవార్డులు వస్తాయి?

0: తప్పనిసరండి. ఈ అవార్డులన్నీ కూడా కష్టపట్టి బట్టుకే వచ్చింది. ఆర్టీసీ సంస్థ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికి కూడా ఈ యాక్టివిటీ ట్యూనింగ్ నేనైతే చెప్పాను, ఆ ట్యూనింగ్లో ప్రతి డ్రైవర్ గారికి కూడా ప్రతిరోజు కూడా 100 మంది డ్రైవర్లు ఉన్నారు. తక్కువ కేఎంపీఎల్ ఎవరికి వచ్చిందని ఐడెంటిఫికేషన్ కంప్యూటరైజ్డ్, ఎవరి ఎర్నింగ్స్ కంప్యూటరైజ్డ్, అదేవిధంగా ఇటు డ్రైవర్ ఆయిల్ది కూడా కంప్యూటరైజ్ చేసి తక్కువ వచ్చిన వాళ్ళని, బస్సులు తక్కువ వచ్చిన డ్రైవర్లు తక్కువ వచ్చిన ఇమీడియట్గా బెస్ట్ సిస్టమ్స్ అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ భారతదేశంలోనే బెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఈ కంప్యూటరైజ్డ్ ఫస్ట్ కంప్యూటరైజ్డ్ జరిగింది కూడా ఏపీఎస్ఆర్టీసీలో అండి. ఈ కంప్యూటరైజ్డ్ నెట్వర్క్ను ఉపయోగించుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని మేము ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం, బస్సు బాగోకపోతే మళ్ళీ బస్సుకి ఐడెంటిఫై చేయడం, ఈ రకంగా అలవాటు బాగా ఉందండి మన ఏపీఎస్ఆర్టీ. దాని ప్రకారంగా కంటిన్యూ 20 ఇయర్స్ నుండి కంటిన్యూగా అవార్డు వస్తూ మనకి ఏపీఎస్ఆర్టీసీ ఇంకా కూడా అవార్డు వస్తూ ఉంటుందండి. తప్పనిసరిగా ఇది కంటిన్యూ చేయడానికి ఆర్టీసీ డ్రైవర్లు చాలా కృషి చేస్తున్నారు,
1: ముఖ్యమైన పాత్ర పోషిస్తారు,
0: ముఖ్య పాత్ర పోషిస్తారు.
1: ఇంకా ఇంకా ఎన్నో అవార్డులు పొందాలని ఆశిద్దామండి. ఇకపోతే మనకి టెక్నాలజీ పెరుగుతూ ఉంది, మరి ఈ పెరుగుతున్నటువంటి టెక్నాలజీని ఆర్టీసీ ఏ విధంగా ఉపయోగించుకొని ఇంకా మరి బెటర్గా సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది?
0: తప్పనిసరండి. ఇప్పుడు టెక్నాలజీ బస్సులో పెరిగిందండి. మనకి సిఎంఆర్ నార్మ్స్ వచ్చాక BS1, BS2, BS3, BS4, BS6, 5 ఉండదు, 6కి వచ్చాక టెక్నాలజీ మారి దానికి తగ్గట్టుగా డ్రైవర్లకు కూడా ట్రైనింగ్ మరియు ఎప్పటికప్పుడు క్లాసులు పెట్టు, డాష్ బోర్డులో కూడా మారుతుందండి. అదేవిధంగా GPS సిస్టమ్ వచ్చింది, అదేవిధంగా మామూలు టికెట్లు వచ్చే రోజులు ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు టిమ్ మిషన్, టికెట్ ఇష్యూ మిషన్ కంప్యూటరైజ్. ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే డ్రైవర్ కండక్టర్ కానీ బయటికి వెళ్తే 5 గంటలకి 12 గంటల వరకు ఏ సర్వీస్ ఎంత డబ్బులు వస్తున్నాయి లైన్లో ఉన్నప్పటికీ మాకు తెలిసిపోతూ ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ నుండి లైన్లో బయలుదేరినట్టయితే ఆన్లైన్ రిజర్వేషన్ యాప్, ఏపీఎస్ఆర్టీసీ యాప్ చూసుకున్నట్టయితే ఈ బస్సు ఎంత దూరంలో ఉంది, ఎక్కడ ఉంది, అదేవిధంగా కంప్లైంట్ సిస్టమ్ 149 కుట్టిన డిపో మేనేజర్ నెంబర్లు కూడా ప్రతి బస్సులో కూడా డిపో మేనేజర్, డివిజనల్ మేనేజర్ నెంబర్ పెట్టాం. ఎక్కడికి ఎవరు ఇబ్బందులు ఉన్నా సరే ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని GPS సిస్టమ్ దగ్గర నుండి, టిమ్ మిషన్ దగ్గర నుండి లైన్లో ఈ బస్సు వస్తుంది 10 నిమిషాల్లో ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయని కూడా ప్యాసింజర్ తెలుసుకునే అవకాశం ఇప్పుడు ఉన్న యాప్, చాలా మంది తెలియదు. ఏపీఎస్ఆర్టీ యాప్ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగించుకొని చాలా సర్వీసెస్ మనము తీసుకొని వెళ్ళేలాగా చూసుకోవాలి. అదేవిధంగా ఏపీ యాప్ కూడా వచ్చిందండి, దాంట్లో కూడా ఇది యూటిలైజ్ చేసుకొని ఏపీఎస్ఆర్టీసీ విరివిగా అన్ని రకాలైన ఇన్ఫర్మేషన్, బస్సు ఈ దగ్గరలో ఎంత ఉంది, లైన్లో ఈ దగ్గరలో ఎంత దూరంలో ఉంది, లేట్ ఎంత ఉంది, కాబట్టి ఇక్కడ నుండి ఎన్ని గంటలకు బయలుదేరుతుంది, అన్ని ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఉందండి. ఈ టెక్నాలజీ అంతా మా కండక్టర్ డ్రైవర్లకి నేర్పించడం జరిగింది. ఇప్పుడు BS4 తర్వాత ఎలక్ట్రికల్ బస్సులు వచ్చాయి. ఎలక్ట్రికల్ బస్సులో డాష్ బోర్డు వేరు ఉంటుంది, అదేవిధంగా గేర్ బాక్స్ ఉండదు, ఆటోమేటిక్ గేర్, గేర్ రేసింగ్ కానీ ఇది ఆటోమేటిక్ గేర్ రిజిస్ట్ అయిపోతుంటుంది. ఈ రకమైన డాష్ బోర్డ్ డిఫరెంట్, అదేవిధంగా డ్రైవర్ డోర్ కూడా ఇప్పుడు అన్న ఓపెన్ డోర్స్ అది కాదు, డ్రైవర్ డోర్ క్లోజ్ అయితేనే కానీ బస్ కదలదు, ఇలాంటి టెక్నాలజీ ఉంటుంది. యాక్సిలరేటర్లో టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడున్న PWD వాళ్ళు ఎక్కలేని పరిస్థితి ఉంటే వాళ్ళు బస్ స్టాప్ నుండి ఎక్కించే పరిస్థితి, ఈ బస్సెస్ కూడా మన వస్తున్నాయండి. మనకి విశాఖపట్నానికి 100 బస్సులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీలో మేము ఆల్రెడీ డ్రైవర్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ అంతా కూడా మార్పుకి మేము ఎప్పటికప్పుడు ప్రతి డిపోలో, ప్రతి జోన్లో కూడా మేము ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నామండి.
1: ముఖ్యంగా మీరు అన్నారు కదా ఈ వికలాంగులకు కానీ లేకపోతే వయోవృద్ధులకు కానీ ప్రత్యేకంగా బస్సు డిపోల్లో కానీ లేదా బస్సుల్లో కానీ మీ వాహనాల్లో కానీ ఏ విధమైన ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు?
0: దీనికి ఏంటంటే బస్ స్టేషన్లో వచ్చేసరికి వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తాం, వాళ్ళు ఉపయోగించుకోవచ్చండి. ప్రతి బస్ స్టేషన్ కూడా వీల్ చైర్స్ ఉన్నాయి. తర్వాత బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళకి సీట్లు ప్రత్యేకించి ఉన్నది, అదేవిధంగా MLAs సీట్లు ప్రత్యేక, ఉమెన్స్కి సీట్లు ప్రత్యేకించి ఉంటాయి. ప్రయాణికులు కూడా వీళ్ళు సీట్లు కేటాయించినప్పుడు మర్యాదగా వాళ్ళకి ఇచ్చేయడానికి పౌరుల బాధ్యతలు కూడా నెరవేర్చినట్టయితే ఇటు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కూడా ఉండే అవకాశం ఉండదు.
1: ముఖ్యంగా బస్సులు ఎక్కేటప్పుడు కానీ లేకపోతే బస్ డిపోల్లో మరి పైకి ఎక్కి బస్సుల కోసం వెతుక్కోవటానికి వీలుగా వాళ్ళకే సరిపోయేలాగా అమరికలు ఏదన్నా మార్చుతున్నారా? భవిష్యత్తులో కానీ మార్చేటువంటి అవకాశం ఉందా? మౌలిక వసతులు
0: ఉన్న బస్సులు ఒకప్పుడు ఉన్నది హైటెక్ ఉండే,

0: ఇప్పుడు లో ఫ్లోర్ బస్సెస్
1: వచ్చాయి,
0: స్కీమ్స్ డిఫరెంట్. ఇప్పుడు ఏసీ బస్ వచ్చింది, ఎలక్ట్రికల్ బస్, ఫ్లోర్ హైట్ ఈస్ వెరీ లెస్, అంటే ఎక్కువ మెట్లు ఎక్కకుండా సౌకర్యంగా ఉండదు. ఇమీడియట్ గా ఎక్కగానే మనకి పీడబ్ల్యూ వాళ్ళకి ఇమీడియట్ సీటు, వృద్ధులకి ఈ రకంగా మేము సీట్లు సదుపాయం అయితే వాళ్ళకి సాధ్యమైనంత వరకు మోడిఫికేషన్స్ చేస్తున్నామండి.
1: ఇక ప్రధానంగా ఎక్కడైనా ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే అప్పుడు వెంటనే డ్రైవర్ ఏం చేయాలి, ప్రయాణికులు ఏం చేయాలి అనే దాని మీద ఒక ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదన్నా ఉందా?
0: ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా అకస్మాత్తుగా జరిగాక ఇమీడియట్గా రిస్క్ ఆపరేషన్లో ట్రోమా హాస్పిటల్స్ దగ్గర ఏమి ఉన్నాయన్నది మా డ్రైవర్లు చెప్తున్నాం. అదేవిధంగా స్టాండర్డ్గా ఉన్నాయి 108 ఇమీడియట్గా నేర్పి వాళ్ళు 108 వాళ్ళు వచ్చి ఇమీడియట్గా రిస్క్ ఆపరేషన్ చేయడము, 100కి చేయండి, రెండు మూడు ఆప్షన్స్ వాళ్ళకి పెట్టి, అదేవిధంగా పక్క ఉన్న డిపోర్ట్ ఇమీడియట్గా మా డ్రైవర్ కండక్టర్ మాకు రిపోర్ట్ చేయగానే అక్కడ చుట్టూ ఉన్న ప్రాంతాలకు అందరికీ పోలీస్ స్టేషన్కి అందరికీ అలర్ట్ చేసేస్తాము. అలర్ట్ చేసేసి రిస్క్ ఆపరేషన్ ప్రయాణికులు కావచ్చు, డ్రైవర్ కావచ్చు, బస్సులు కావాలి, ఇమీడియట్గా రిస్క్ ఆపరేషన్కి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు మా డ్రైవర్లకి తెలియజేస్తూ ఉన్నామండి.
1: ఇక ఉద్యోగులకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవటం కోసం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి, ఒక అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
0: ఏపీఎస్ఆర్టీసీ తప్పనిసరిగా ఉన్నది, ఇమీడియట్గా అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తామండి. మీరు ఏ సమస్య ఉన్నా మీరు దాచుకోవద్దు, ఇమీడియట్గా పైవల్ సూపర్వైజర్ తెలియజేయండి. మా దగ్గర కూడా డిపోలో ఒక రిజిస్టర్ ఉంటుందండి, మాకు ఇంక్రిమెంట్ టైంకి రాలేదు, నాకు సెలవులు ఇవ్వడం జరగట్లేదు, ఇలాంటి సమస్య ఉన్నప్పుడు రిజిస్టర్లో రాస్తే వాళ్ళకి రిప్లై కూడా ఆపోజిట్ కాలంలో ఈ రిప్లై ఇది, ఈ రూల్ అనేది తప్పనిసరిగా మాకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారంగా రిజిస్టర్ చేసుకుని ఆ కంప్లైంట్ ఇమీడియట్గా రిజాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళకి చెప్పొచ్చండి. లేకపోతే నేరుగా సూపర్వైజర్ డిపో మేనేజర్ కూడా టైం తీసుకొని ఆర్ఎం గారిని కూడా డైరెక్ట్గా వాళ్ళ సమస్య ఉంది, ఈ దూర ప్రాంతంలో ఉన్నాను, నా దగ్గర ప్రాంతానికి రిక్వెస్ట్, మా మదర్కి బాగాలేదు, మా చెల్లికి బాగాలేదు, నాకు దగ్గరగా అత్యవసరం ఉంది, సీనియారిటీ కాకుండా మామక్క హెల్ప్ చేయండి అండి, తప్పనిసరిగా మేము హెల్ప్ చేస్తూ ఉంటామండి.
1: ఇక ఎప్పటికప్పుడు నైపుణ్య శిక్షణ అనేది చాలా చాలా అవసరం ప్రతి కార్మికుడికి కానీ ప్రతి ఉద్యోగికి కానీ. దానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా ఆర్టీసీకి ఏదన్నా ఉన్నాయా దాని సంస్థ తరపున?
0: సంస్థ తరపున టెక్నాలజీకి అప్పుడప్పుడు సూపర్వైజర్లకి బయట సంస్థలకు పంపిస్తూ ఉంటాము. అదేవిధంగా మాకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఒక వ్యవస్థ ఉందండి, అక్కడ క్లాసులు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి, అక్కడ రెస్ట్ తీసుకోవడానికి సదుపాయాలు ఉన్నాయి, టెక్నాలజీని బయట కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు స్వయంగా వాళ్ళు చేసేలాగా చేత్తో ఏర్పాట్లు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఇక్కడ హెచ్పిసిఎల్ ఉంది, అక్కడ కూడా ట్రైనింగ్ క్లాసులు ఫ్రీగా జరిపే వాళ్ళ పిల్లలకు కానీ, ఇది కూడా ఈ రకమైన స్కిల్ డెవలప్మెంట్స్ టెక్నాలజీని బట్టి ఉపయోగించుకుంటున్నాం అండి.
1: ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఇతర సిబ్బంది కానీ వాళ్ళు ఏదైనా ఎవరికైనా హయ్యర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి ఏదైనా విన్నవించుకోవాలంటే మరి ఇబ్బందులు లేకుండా అవకాశం ఏదన్నా నెంబర్ కానీ లేకపోతే ఈమెయిల్ అడ్రస్ కానీ ఏదన్నా ఉందా?
0: ప్రతి ఒక్కరికి కూడా మేము ఒక బుక్ ఇస్తామండి, వాళ్ళకి వచ్చే ఎర్నింగ్స్ కిలోమీటర్స్, దాంట్లోనే రీజనల్ మేనేజర్ అడ్రస్, డిపో మేనేజర్స్ పక్క డిపో అడ్రస్ అన్ని నెంబర్లు ఉంటాయండి, వాళ్ళు వాట్సాప్లో చెప్పిన లేకపోతే డిపో మేనేజర్కి వచ్చి కలిసిన లేకపోతే లెటర్ ఇచ్చిన మేము ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళ కష్టాన్ని గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయండి.
1: అప్పలనాయుడు గారు, ప్రధానంగా ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులకి కార్మికులకి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏర్పాట్లు, అలాగే సౌకర్యాలు, వాళ్ళ పనితీరు, వాళ్లకు మీరు ఏ విధంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు సమాజానికి అవసరమైన విధంగా మార్పులు చేస్తున్నారు చాలా చక్కగా వివరించారండి. మీ ఆధ్వర్యంలో విశాఖ రీజియన్లో మన ఏపీఎస్ఆర్టీసీ ఇంకా పురోగతి సాధించాలని, భవిష్యత్తులో ఇంకో ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మీ చేతుల మీద జరగాలని ఆశిస్తూ ఆకాశవాణికి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు ఈ అంశంపై ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. కార్మిక గీతాలు వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆరెంజ్ సినిమా నుంచి చిన్మయ్ సహేల్ హాదా పాడిన పాటను వింటారు. సంగీతం హరీష్ జయరాజ్.

తరువాత గబ్బర్ సింగ్ సినిమా నుంచి కార్తిక్ శ్వేతామోహన్ పాడిన పాటను వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. కుంకి ఏనుగుల ద్వారా అటవీ ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. గురుపౌర్ణమి సందర్భంగా రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గురుతత్వాన్ని స్మరించుకునే ఈ రోజున గురు పరంపరకు కృతజ్ఞతలు తెలపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జ్ఞానాన్ని మానవాళికి అందించిన శ్రీ వేదవ్యాస మహర్షిని స్మరించుకునే రోజుగా గురుపౌర్ణమికి ప్రత్యేకత ఉందని తెలిపారు. మనలో విజ్ఞాన వెలుగులు నింపే గురువులకు కృతజ్ఞతలు తెలియజేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో తైవాన్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి ఈరోజు సమావేశమవుతారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమిలో కుంకి ఏనుగుల శిబిరాన్ని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంకి ఏనుగులను అందించి సహకరించిన కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మన్యం అటవీ ప్రాంతాల్లో కుంకి ఏనుగుల సహాయంతో మానవ వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించడం, ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ,
1: ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. పొలనేరు ప్రాంతంలో జరిగిన పలు క్లిష్టమైన ఆపరేషన్లతో జయంత్ అభిమన్యు మన అటవీ సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో పనిచేశారు. టెక్నాలజీని కూడా ఉపయోగించి మానవ ఏనుగు సంఘర్షణల కారణంగా సంభవించే మరణాలు దాదాపు 70% తగ్గించడంతో పాటు పంట నష్టాలను కూడా చాలా గణనీయంగా తగ్గించగలిగాం. ఇదే విజయాన్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా సాధించాలన్నదే మా సంకల్పం.
0: రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రతి చిన్నారికి మెరుగైన సేవలందించేలా చర్యలు కొనసాగిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోళ్లు క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నూతనంగా ఎంపికైన ఇద్దరు అంగన్వాడీ టీచర్లు, 18 మంది అంగన్వాడీ హెల్పర్లకు మంత్రి నిన్న నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యకు సూచికలని అన్నారు. టీచర్లు, హెల్పర్లు సేవాభావంతో పనిచేస్తూ చిన్నారుల శారీరక మానసిక వికాసానికి కృషి చేయాలని సూచించారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన ఉత్తరాంధ్రకు చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రవాణా అనుసంధానం మరింత మెరుగుపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
2: ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా ఇక్కడ కోరుకుంటున్నాను. ఈ ఎయిర్పోర్ట్ వల్ల వేలాది మందికి, మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
0: ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయన ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం

0: 42 అర్జీలు అందగా వాటిలో రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు, రహదారులు, తాగునీటి సమస్యలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వినతులు ఉన్నాయని తెలిపారు. ప్రతి అర్జీని పరిశీలించి అర్హుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించిన శాకంబరి ఉత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ తెలియజేస్తూ,
1: ఈ రోజు ముఖ్యంగా వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రెండు కలవడం, అదే విధంగా ఈ రోజు ఆ శాకాంబరి ఉత్సవం పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా భక్తులు శాకాంబరి ఉత్సవాలు చూసేదానికన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి కదంబ ప్రసాదం, మహాప్రసాదం తీసుకోవడానికి కూడా చాలా మంది వచ్చారు. ఈ రోజు శాకాంబరి ఉత్సవాలు చూడడం ఒకెత్తైతే ఈ కదంబ మహాప్రసాదం తీసుకోవడం మరొకెత్త అని చెప్పేసి ఉదయం చాలా హ్యాపీగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుంటుంటే నిజంగా చాలా సంతోషం వేసింది.
0: మరోవైపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబాదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 2019కి ముందు శంకుస్థాపన మినహా పెద్దగా పురోగతి సాధించలేదని, విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన భూసేకరణ, పునరావాసం, అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రధాన పనులన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం విమానాశ్రయం ప్రారంభానికి సిద్దమైనప్పటికీ విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు అవసరమైన వేగవంతమైన రహదారి నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. అనంతపురం మండలం చియ్యోడు గ్రామంలో నిర్వహించిన అనంత స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో భాగంగా మండల స్థాయి బాలబాలికల క్రీడా పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పులుల సంరక్షణ, వాటి సంతతిని పెంపొందించే లక్ష్యంతో ఈరోజు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పులుల సహజ ఆవాసాల పరిరక్షణ, వాటి సంఖ్యను పెంచడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. పర్యావరణ సమతుల్యత కొనసాగాలంటే మానవాళితో పాటు వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటున్నారు. కాకినాడ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 31న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎస్ గోపికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీ, బీటెక్, పీజీ, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల వయసుగల యువతీ యువకులు ఈ మేళాకు అర్హులని పేర్కొన్నారు. పాల్గొనే అభ్యర్థులు ముందుగా నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. దేశంలోనే తొలిసారిగా న్యాయమూర్తులకు నగదురహిత వైద్య సేవలు అందించే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ జోహాను నేలపాడు హైకోర్టు ప్రాంగణంలో రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, న్యాయమూర్తుల సంక్షేమానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టే రాష్ట పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తారు. కుంకి ఏనుగుల ద్వారా అటవీ ఏనుగుల నియంత్రణ రక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయం

0: 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా

0: కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ఈ ప్రసారంలో 2 గంటల 31 నిమిషములకు శ్రేయా ఘోషల్ పాడిన సినీ గీతాలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0891272724, అలాగే 0891272728.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా అండి?
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు శ్రీదేవి అండి. యాపిక నుంచి మాట్లాడుతాను.
0: ఏ సినిమా, ఏ పాట?
1: బిచ్చగాడు మూవీ నుంచి మీకోసం ఒక సాంగ్.
0: తప్పకుండా వినండి.

0: హలో హలో,
1: హలో,
0: బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం.
0: మీ పేరు?
1: నా పేరు నాగమణి అండి, అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. శివ సినిమాలో ఏదైనా కావాలి?
0: తప్పకుండా వినండి.

0: हेलो हेलो हेलो
1: హలో, బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: నేను కూడా బాగున్నాను మేడం.
0: మీ పేరు?
1: హలో,
0: మీ పేరు
1: నా పేరు ఆదిలక్ష్మి, జ్యోతి నగర్, మరిపాలెం.
0: ఏ సినిమా ఏ పాట?
1: నువ్వు నాకు నచ్చే ఓ సినిమా నుంచి ఆకాశం దిగి వచ్చే అనే సాంగ్ ప్లే చేయండి మేడం.
0: తప్పకుండా వినండి.

0: हेलो हेलो
1: हेलो,
0: हेलो, బాగున్నారా అండి?
1: బాగున్నాను మేడం. నమస్తే అండి, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నాకే తెలుసు, డాబాగా అనిపించింది మేడం.
0: ఏ సినిమా, ఏ పాట?
1: చెప్పవే చిరుగాలిలో నన్ను లాలించు అన్న సాంగ్ ఉంటుందండి, ఆ సాంగ్.
0: తప్పకుండా వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్, ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషములకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు యానం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ గాలుల తీవ్రత 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. కనుక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి హెచ్చరిక. ఇక ఆంధ్రతర తీర ప్రాంతం లేదా బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకి వాతావరణం. ఈరోజు అనగా 29వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య మరియు ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల

రోజు అనగా 29వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య మరియు ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కనుక చేపలు వేటకు వెళ్లే మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రేయా ఘోషల్ పాడిన సినిమా పాటలు వింటారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన వర్షం చిత్రం నుంచి పాటను విన్నారు. శ్రేయా ఘోషల్ పాడిన పాటలు వింటున్నారు. తరువాత మణిశర్మ సంగీతం అందించిన లక్ష్యం చిత్రం నుంచి పాటను వింటారు.

మీరు ఇంతవరకు శ్రేయా ఘోషల్ పాడిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:20. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై తిరిగి 4:58 3.23 అనగా 927 KHz పై తరువాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5:01 దాటి 15 సెకన్లు. ఈనాటి మా రెండవ ప్రసారాలు మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ఎస్ వద్ద ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి

ఈనాటి యువవాణి కార్యక్రమం ద్వారా దేశాభివృద్ధి ఏ విధంగా యువత నైపుణ్యంతో రెట్టింపుగా మారునందో తెలుసుకుందాం. మన దేశ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం యువత అభివృద్ధి. యువత అభివృద్ధి చెందడానికి 5 ముఖ్య అంశాలు ఉన్నాయి. నైపుణ్యాల అభివృద్ధి అంటే స్కిల్.

డెవలప్మెంట్. రెండవది మానసిక దృఢత్వం మరియు ఆరోగ్యం, మెంటల్ హెల్త్. నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండాలి. అలాగే సామాజిక స్పృహ, ఆర్థిక అక్షరాస్యత, వీటన్నింటికీ సరైన మార్గదర్శకత్వంతో పాటుగా ప్రోత్సాహం కూడా తోడైతే వారు సాధించలేనిది ఏదీ లేదు. మరికొన్ని అంశాలను యువవాణి కార్యక్రమం ద్వారా తెలుసుకునే ముందు ఒక చిత్రగీతాన్ని విందాం. వినబోయే చిత్రగీతం గీతాంజలి చిత్రం నుంచి.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భుగల భగల గరణం మా పిలుపే ఢమరుకం

ఈ చిత్రగీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా, రచన వేటూరు గారు, సంగీతం ఇలారాజా. ప్రపంచంలోని 8.2 బిలియన్ల జనాభాలో 15 నుంచి 24 సంవత్సరాల వయసు కలిగిన యువత జనాభా 1.22 బిలియన్లు, దాదాపుగా 15.4% ఉన్నారు. నేడు భారత జనాభా 1.46 బిలియన్లు. ఇందులో 15 నుంచి 28 ఏండ్ల వయసు గల యువత జనాభా 40% వరకు ఉంది. ఇలా పలు దేశాల జనాభాలోని వయసురీత్యా తారతమ్యాలను పోల్చడం మన ఇండియాను మనం ఒక యువ భారత్గా పిలిచేందుకు కారణాన్ని ఇవ్వడం. ఇప్పుడు వినబోతున్న చిత్రగీతం

యువ జనాభా అధికంగా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో విశ్వ దేశాల్లో భారత్ ముందుండి తన సత్తాను గట్టిగా చాటుకోనున్నది. యువత నైపుణ్య విద్యను పొందితే భారతదేశం భవిష్యత్తు భావితరాలకు ఉజ్వలంగా అందనున్నది. నిపుణులు వేసిన అంచనాల ప్రకారం ఈ విధంగా మనం తెలుసుకుంటే, అధిక జనాభాతో పాటు యువశక్తికి పలు సవాళ్లు కూడా వెంటాడుతున్నాయి. అవి ఎలా? ఎన్నో పరిశ్రమలు రోజు రోజుకు పుట్టుకొస్తున్నాయి కదండి, యువత నుంచి నైపుణ్యాన్ని ఆశిస్తున్నాయి. పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యత గల విద్యను చూపగలిగితే తక్కువ స్థాయి ఉద్యోగాలు చెయ్యనవసరం లేదు, అలాగే నిరుద్యోగ స్థితిని మనం ఎదుర్కోను అవసరం లేదు. ఈ సమస్యలన్నింటినీ రూపుమాపడానికి పౌర సమాజ సుస్థిర అభివృద్ధికి ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు నైపుణ్యత గల యువత అవసరం. వారు ఈ యువత దేశాభివృద్ధికి పునాది కాబట్టి. మరో చిత్రగీతాన్ని విందాం.

స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి సంగీతం అందించి స్వయంగా ఆలపించారు కీరవాణి గారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ గారి రచనలో ఈ పాటను విన్నారు. మరి యువవాణి యువజనుల కార్యక్రమంలో మరొక విషయం, బహుళ జాతి కంపెనీలు అంటే మల్టీనేషనల్ కంపెనీస్ లేదా పరిశ్రమలు కోరుతున్న నైపుణ్యాలను నేటి విద్యాలయాలు బోధిస్తూ తగు శిక్షణలను ఇవ్వాలి. నేడు ప్రపంచం 4వ పారిశ్రామిక విప్లవం సాకారం కావడానికి AI సాంకేతిక వృత్తి విద్యా శిక్షణ రంగాల్లో నడుం బిగిస్తే నేటి యువత రేపటి ఉన్నత నైపుణ్యం కలిగిన పరిశ్రమల్లో పనిచేయడానికి సిద్ధం అవుతుంది. ప్రస్తుత ప్రపంచాన్ని AI రంగం శాసిస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే మన జీవన శైలిని, లెర్నింగ్ చేసే పద్ధతిని, పనులు చేసే విధానాన్ని అన్నీ AI నిర్ణయించనుంది. నేటి విద్యాలయాలు, ప్రభుత్వాలు, పౌర సమాజం, ముఖ్యంగా యువత ఉత్తమ వృత్తి శిక్షణ అంటే AI నైపుణ్యాల్లో అభివృద్ధి చెందిన పెంపొందించే విధంగా తయారవ్వాలి. డిజిటల్ సాధికారత వంటి అంశాలపై దృష్టిని పెట్టాలి. పరిశ్రమలకు మార్కెటింగ్ డిజిటల్ సాధికారతకు అనే అంశాలపై దృష్టిని పెట్టి పరిశ్రమలకు మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా చదువుకోవాలి. ఇలా చదువును కొనసాగించడం వల్ల ఉత్తమ శ్రేణి బోధనతో ఉన్న తరగతుల్ని ఎంచుకుని నాణ్యమైన విద్యాబోధనను తక్షణ కర్తవ్యంగా అనుకుని నేటి యువత నాణ్యమైన నైపుణ్య విద్యను పొందితే మన యువశక్తి దేశానికి వరంగా మారుతుంది. ఇలా చేస్తూ సమాజ సేవను కూడా మన జీవన విధానంలో ఒకటిగా చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి. రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ భావితరానికి ఆదర్శవంతంగా యువత నిలుచోవాలి. మరో చక్కని చిత్రగీతం.

యువతకు చివరగా తెలియజేసే విషయం, మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తు. చదువు ఒక్కటే సరిపోదు, చేతిలో సరైన నైపుణ్యం కూడా ఉండాలి. కోర్సులు మరియు శిక్షణ వివరాలను హెల్త్ కేర్, ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ వెల్నెస్ ఇలా మీకు

ఇచ్చిన రంగంలో ఉచిత వృత్తి విద్యను, వొకేషనల్ ట్రైనింగ్ను పొందవచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనని సంప్రదించి నాణ్యమైన శిక్షణతో పాటు నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మీరు మీ ఆధునిక కోర్సుల్లో అందుబాటులో ఉంచుకోవచ్చు. సో మరొక చిత్రగీతాన్ని వినండి.

సో దీనికి ఒక వెబ్సైట్ కూడా ఉందండి, ఇండియా డిజిటల్ హబ్. దీన్ని యువత సందర్శించి మీకు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ వొకేషనల్ గ్రూప్స్ని ఎంచుకోవచ్చు. ఇంతటితో యువవాణి కార్యక్రమం సమాప్తం.

ఛాలెంజ్ చిత్రం నుంచి ఈ పాటను విన్నారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి. సంధ్యారాగాలు చిత్రగీతాల్లో తరువాత చిత్రగీతాన్ని పాడింది హరిహరన్, సాధనా సర్గం. చిత్రం మెరుపు కలలు.

0: మెరుపు కలలు చిత్రం నుంచి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట విన్నారు. సంధ్యారాగాలు తర్వాత చిత్రగీతాన్ని పాడినవారు శంకర్ మహాదేవన్. చిత్రం ప్రియురాలు పిలిచింది.
1: లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే

సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటున్నారు. తరువాత చిత్రగీతం, నేహా బాసిన్ పాడిన చిత్రగీతం వింటారు. చిత్రం కరెంట్.

మీరు ఇంతవరకు సంధ్యారాగాలు చిత్రగీతాల్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 5:55 కావస్తుంది. కొన్ని క్షణాల్లో ఉద్యోగ వార్తలు. చదువుతున్నవారు రాజు.

ఉద్యోగ వార్తలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 31 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, సీనియర్ ఆఫీసర్ రాజ్ భాషా, అర్హతలు సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, వయోపరిమితి 35 ఏళ్ళు మించకూడదు, ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు, దరఖాస్తు ఫీజు 500 రూపాయలు, దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాలకు nhdc.org.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, ఫైర్ ఆఫీసర్, అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి, వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ళు మించకూడదు, ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు, దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తులను సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ మొదటి అంతస్తు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకి చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు vpt.shipping.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 4 తేదీ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు, బిజినెస్ అనలిస్ట్ 22 పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలు, లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ 10 పోస్టులు, రిస్క్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, కంప్లయన్స్ 1, ఇంటర్నల్ ఆడిట్ 1, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ 2 పోస్టులు, అకౌంట్స్ 3 పోస్టులు. అర్హత గల అభ్యర్థులు 30 జూన్ 2026 నాటికి సీఏ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హతలు ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

0: ఇంటర్వ్యూ తేదీ 4 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు www.nabfid.org వెబ్సైట్ని సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలను విన్నారు. ఒక చిత్రగీతం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాల ప్రకారం ఆకాశం సాధారణంగా మేఘావృతంగా ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షం లేదా వర్షపు జల్లులతో కూడిన వాతావరణాన్ని సూచించే విధంగా ఉంది. వాల్తేర్ కేంద్రంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 10 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 2 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఆంధ్ర తీరానికి హెచ్చరిక. జూలై 29 గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. జూలై 30 నుంచి ఆగస్టు 2 వరకు ప్రత్యేక హెచ్చరికలు లేవు. బంగాళాఖాతంలో జూలై 29న దక్షిణ పశ్చిమ బంగాళాఖాతం అయితే గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు ఈ గాలులు వీచే అవకాశం ఉంది. జూలై 30న దక్షిణ తమిళనాడు తీరం సమీపంలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జూలై 31కి ప్రత్యేక హెచ్చరికలు లేవు. ఆగస్టు 1 నుండి దక్షిణ తమిళనాడు తీరం, దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా ఆ గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకు సూచన. హెచ్చరికలు అమల్లో ఉన్న సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని భారత వాతావరణ శాఖ సూచించింది. అధిక అలల హెచ్చరిక ఒడిశాది తీరంలో జగత్సింగ్పూర్, పూరీ తీరాల్లో 2.9 నుంచి 3.2 మీటర్లు ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉంది. సముద్ర కార్యకలాపాల్లో ఉన్నవారు, బీచ్ల వద్ద తీరం వద్ద ఉన్నవారు జాగ్రత్తను పాటించాలి. స్వెల్ సర్జ్ హెచ్చరిక తమిళనాడు వారికి. తిరునెల్వేలి, తుత్తికూడి, రామనాథపురం, కన్యాకుమారి తీరాల్లో అలల ఉధృతి పెరిగి ఆ అవకాశం తీవ్రంగా కానున్నది. పడవల రాకపోకలు, సముద్ర విహారాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సముద్ర ప్రవాహాల హెచ్చరిక.

ఆంధ్రప్రదేశ్ వారికి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లా తీరాల్లో సముద్ర ప్రవాహాల వేగం పెరిగే అవకాశం ఉంది. ఇవి ఈనాటి వాతావరణ సమాచారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించే గురువుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయటంలో పాత్రికేయులది కీలక పాత్ర అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట మంత్రుల కమిటీ పరిశీలించింది. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఇక వార్తల వివరాలు. గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గురుతత్వాన్ని స్మరించుకునే పవిత్ర దినం, గురు పరంపరకు కృతజ్ఞతలు తెలియజేసే మహత్తర సందర్భమే గురు పౌర్ణమి అని సామాజిక మాధ్యమ ప్రకటనలో పేర్కొన్నారు. మానవాళికి వేద జ్ఞానాన్ని అందించిన మహర్షి శ్రీ వేదవ్యాసులను స్మరించుకునే ఈ పుణ్యదినం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించేవారే గురువులు అని, అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞాన దీప్తిని వెలిగించే గురువుల పట్ల మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని పేర్కొన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తమ అపార జ్ఞాన సంపదతో, ఓర్పుతో విద్యార్థులకు జీవిత విలువలను బోధిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గురువులందరికీ సామాజిక మాధ్యమం వేదికగా హృదయపూర్వక వందనాలు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు చేరాలంటే మీడియా పాత్ర కీలకమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబిల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లోని స్థానిక హోటల్లో ఈరోజు జరిగిన

0: వార్తాలాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గత 12 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందని, రాబోయే కాలంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. ఈ 12 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని మంత్రి గుర్తు చేశారు. దేశంలో మౌలిక వసతుల కల్పన కూడా జరిగిందని, దేశం స్వయం సమృద్ది దిశగా అభివృద్ది చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే ఈ వార్తాలాపు ముఖ్య ఉద్దేశమని, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ మీడియా ద్వారానే ప్రజలకు చేరువవుతాయని మంత్రి సతీకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: ప్రజాస్వామ్యం పరిగెళ్లాలంటే మీడియా ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన పనులు గానీ, తీసుకొస్తున్న పథకాలు గానీ, అభివృద్ధి కార్యక్రమాలు గానీ సమర్థవంతంగా ప్రజలకు చేరాలన్నా, లేదా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు ప్రభుత్వం దాకా తీసుకెళ్లాలన్నా, అది మీడియా ద్వారానే సాధ్యం అవుతుందన్న విషయం మన అందరికి తెలిసింది. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్ధిలాగా పనిచేస్తూ, విలువలతో కూడిన జర్నలిజాన్ని కట్టుబడి సమాజానికి ఉపయోగపడేలాగా మన మేధస్సుని, మన శక్తిని కూడా మనం వాడాల్సిన అవసరం ఉంది.
0: ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా అధికారులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు వ్యవసాయం, తాగునీటి నిర్వహణ, ప్రజారోగ్యం, విపత్తు నిర్వహణ తదితర అంశాలపై పుట్టపర్తి కలెక్టరేట్లో మంత్రి ఈరోజు జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోపించే అవకాశమున్నందున జిల్లాలో తాగునీటి కొరత, వ్యవసాయ రంగంపై ప్రభావం, ప్రజారోగ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు సాగు విధానాలపై అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించాలని, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, గొట్టిపాటి రవికుమార్లు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఈరోజు పరిశీలించారు. అనంతరం విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, వచ్చే 1వ తేదీన ప్రధానమంత్రి చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుందని తెలిపారు. కార్యక్రమం విజయవంతం కోసం మంత్రులతో కమిటీ వేశామని చెప్పారు. విజయనగరంలో అభివృద్ది కార్యక్రమాలకు మరో 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును విమానాశ్రయ ప్రారంభానికి ఆహ్వానించామని, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయానికి అడుగులు పడ్డాయని మంత్రి నారాయణ చెప్పారు. ఇక విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, విజయనగరంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక సమస్యలపై ఈ ప్రాంత నేతలతో చర్చించామన్నారు. రానున్న 5 ఏళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించిన ఆయన ఉదయం భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఆ తర్వాత వైజాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే ప్రతిష్టాత్మక గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురంలోనే ఉందని, ఇది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ముఖద్వారం అవుతుందన్నారు. 25,000 మెట్రిక్ టన్నుల కార్గో కెపాసిటీ ఉన్న భోగాపురం ఎయిర్పోర్టు ద్వారా ఆక్వా, ఫార్మా, వ్యవసాయ రంగాల ఎగుమతి, దిగుమతులకు ఆదాయ వనరుగా మారనుందని చెప్పారు.
2: 25,000 మెట్రిక్ టన్నుల కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయడం మూలంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులకి, ఆక్వా ఉత్పత్తులకి, ఫార్మా ఉత్పత్తులకి ఎగుమతులు చేయడానికి చాలా సౌకర్యాలు, ఆర్థిక పరమైన లాభాలు కూడా పొందటానికి ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఐటీ సెక్టర్ కానివ్వండి, సీ కోస్ట్ కానివ్వండి, అదేవిధంగా హిల్లీ టెరైన్ కానివ్వండి, అరకు ఇటువంటివన్నీ కూడా వీటిని ఆసరా చేసుకుని టూరిజం హబ్ గా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను.
0: ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన 12 సంవత్సరాల పరివర్తనాత్మక పాలనను ప్రతిబింబించేలా రూపకల్ప

0: రూపకల్పన చేసిన 2 రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అవుట్ రీచ్ ప్రోగ్రాం చిత్ర ప్రదర్శనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. భారతదేశ అభివృద్ది ప్రయాణాన్ని నేరుగా ప్రజల వద్దకు తీసుకువెళ్లే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి క్షేత్రస్థాయి కార్యాలయం విశాఖపట్నం ఆధ్వర్యంలో నగరంలోని బీచ్ రోడ్లో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించారు. 140 కోట్ల మంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేసిన ముఖ్యమైన పథకాలు, విధానాలు, విజయాలను ఈ ప్రదర్శనలో చూడవచ్చు. సాధారణ ప్రజలకు ఉచిత ప్రవేశంతో రేపటి వరకు అందుబాటులో ఈ ప్రదర్శన ఉంటుందని సిబిసి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అనంతరం సిబిసి ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ప్రదర్శనను సత్యకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు కలిసి ప్రదర్శించిన 200 అడుగుల పొడవైన భారీ జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం పుణ్యక్షేత్ర వార్షిక గిరి ప్రదక్షిణ విజయవంతంగా ముగిసింది. ఈ గిరి ప్రదక్షిణలో సుమారు 584,000 మంది భక్తులు పాల్గొన్నట్టు అధికారులు ప్రకటించారు. నిన్న ప్రారంభమైన 32 కిలోమీటర్ల ఈ గిరి ప్రదర్శనకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన జీవితాలకు జ్ఞాన వెలుగును ప్రసాదించి సన్మార్గంలో నడిపించే గురువుల పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయటంలో పాత్రికేయులది కీలక పాత్ర అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రుల కమిటీ పరిశీలించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. లోకసభాయాం పరీక్షా కదాచార నివారణార్థం త్వరిత న్యాయ సునిశ్చేతుం చ సార్వజనిక పరీక్షా సంశోధన విధేయకః పారితం గతః. రాజ్యసభాయాం వందే మాతరం రాష్ట్రగీతాయ రాష్ట్రగానవత్ సమానం వైధానిక సంరక్షణం ప్రదాతుం సంశోధన విధేయకః పారితం గతః. గృహమంత్రి అమితశాహః అసమె జలాప్లావనస్య సమీక్షాం అకరోత్. సంకటావధౌ కేంద్రేణ అసమ రాజ్యాయ సర్వవిధ సహాయ్యం ప్రదాస్యతే ఇతి తేన ప్రతిజ్ఞాతం. హోమోర్స్ జలసంధౌ జల సంజాతస్యాక్రమణస్య భారతేన తీవ్రా భర్త్స్నా విహితా. అంతారాష్ట్రియ జలమార్గేషు వాణిజ్య సంచారః శీఘ్రమేవ పునః ప్రవర్తనీయః ఇతి ప్రతిపాదితం. అపి చ పాకిస్తానాధికృత జమ్మూకాశ్మీరే పాకిస్తాన బలైః నృశంస కార్యాచరణస్య పశ్చాత్ మృతకానాం సంఖ్యా 40 యావత్ సంప్రాప్తా. अथ वार्ताः विशदीकृत्य. गृहमंत्री अमितशाहः गृहराज्यमंत्री नित्यानन्दरायः अद्य लोकसभायां जन्म मृत्यु पंजीकरण संशोधन विधेयकं 20-26 प्रास्तावयत्. विधेयकोऽयं नवषष्ट्युत्तर 19 वर्षस्य नियमस्य संशोधनं कर्तुम् ईहते. विधेयके नियमः विहितः यत् यदि कस्यचित् जन्मनः मरणस्य वा सूचना एकवर्षात् परं वर्षद्वयाभ्यन्तरे वा दीयते तर्हि कार्यपालकदण्डाधिकारी तस्य अनुमतिं दास्यति. वर्षद्वयात् परं तु प्रथमश्रेणी न्यायिक दण्डाधिकारिणः आदेशेन एव पञ्जीकरणं भविष्यति. అపరత్ర సార్వజనిక పరీక్ష అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకస్య చర్చాయాం భాగం గృహణన్ లోకసభాయాః ప్రతిపక్షీ నేత రాహుల్ గాంధీ అవోచత్ యత్ దేశే శిక్షా ప్రణాళీ అతీవ వ్యయపూర్ణ సంజాతా అస్తి. నీట్ పరీక్షా సంచాలనే దేశస్య శిక్షా బజెట్ అపేక్షయా అధికం వ్యయః భవతి ఇతి సహ సాక్షేపం ఉక్తవాన్. సహ

0: आवंटन प्रकरणे पूर्व प्रधानमन्त्रिणं डॉक्टर मनमोहन सिंहं विरुध्य जायमानं आपराधिक अभियोगं समापितम्। अनेनैव सह तस्य विरुद्धं निस्सारितः आह्वानादेशः अपि निस्तारितः निरस्तीकृतः। मुख्य न्यायाधीशस्य सूर्यकांतस्य सहैव न्यायाधीशयोः ज्वायमाल्या बागची वी शमोहना इत्येतयोः पीठिकया पूर्व प्रधानमन्त्रिणे अन्याभियुक्तेभ्यः च शुद्धिपत्रं प्रददता केन्द्रीयान्वेषणाभिकरणस्य समापन प्रतिवेदनं स्वीकृतम्। ओडिशा राज्यं तावत् जलौघस्य आपत्कालस्थित्या संतप्यते। उच्छ्वसितानां नदीनां प्रवाहेन विशालभूभागः जलमग्नायते, येन सहस्रशः जनाः विस्थापिताः अभवन्। अनेकेषु मण्डलेषु च जनजीवनम् अस्तव्यस्तं सञ्जातम्। जलाप्लावस्य विकटस्थितिः दुरापद्यते। अनेन तावत् 2,00,000+ जनाः सङ्कटग्रस्ताः। प्रशासनं च पूर्णसञ्चेतनायाम् अध्यास्ते। ओडिशा राज्यस्य विशेष सहायता युक्तस्य अनुगुणं 48,00,700 ग्रामेषु 3,00,000+ जनाः प्रभाविताः। अवधेयास्पदं वर्तते यत् एतावता 28,000 जनाः सुरक्षितस्थानेषु प्रापिताः। पाकिस्तानाधिकृत जम्मू कश्मीरे वर्धमान अशान्तेः मध्ये पाकिस्तानी सैनिकैः कृतस्य क्रूरदमनस्य समये गतदिनद्वयोः न्यूनातिन्यूनं 40 जनाः मृताः, बहवः जनाः व्रणिताः अभवन्। प्रतिवेदनानि उद्धृत्य युनाइटेड कश्मीर पीपल्स नेशनल पार्टी इत्यनेन बुधवासरे आरोपितं यत् राइवल कोर्ट इत्यत्र 27-28 पर्यन्तं जनाः मारिताः इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नम केंद्रम सायं समीरम ईनाटि सायं समीराल कार्यक्रमलो ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలతో పాటు సినిమా పాటలను కూడా వింటాం. సాయం సమీరం శీర్షికన మొదటి అంశం ఫిట్నెస్ మంత్ర. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ పాటించాల్సిన తీరు ఈ ఫిట్నెస్ ద్వారా మన సొంతం చేసుకుంటాం. జీవితాన్ని ఆరోగ్యవంతమైన శైలితో కొనసాగిస్తే ఆ అందం ఆనందం అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తుంది. మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారపు అలవాట్లు, శారీరక దృఢత్వం కోసం పెంపొందించడం కోసం కొన్ని ప్రక్రియల్ని చేయాలి. ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగి 30 నిమిషాలు నడక, యోగా లేదా వ్యాయామం వంటి వాటి కోసం సమయాన్ని కేటాయిస్తే వాటితో పాటు పోషకాహారాన్ని కూడా తీసుకోవాలి. అంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్, నూనె, చక్కెర పదార్థాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత ఆరోగ్యం మన సొంతమవుతుందండి. రోజు తప్పనిసరిగా సమయపాలన అనుసరించే తీరులో ఎట్టి పరిస్థితుల్లో మార్పు అన్నది రాకూడదు. ఖచ్చితంగా 8 గంటలకు మినిమం 8 గంటల ప్రశాంతమైన నిద్ర మనదవ్వాలి. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం చెయ్యాలి. సానుకూలంగా ఆలోచించడం తెలియాలి. నవ్వుతూ ఉంటే ఆరోగ్యాన్ని ఆనందమయంగా మార్చుకోవడం ఇట్టే సులభం అవుతుంది. ఫిట్నెస్ మంత్ర ద్వారా కొన్ని విషయాలను విన్నాం. ఇప్పుడు చిత్రగీతం. చిత్రం అల్లరి మొగుడు. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం ఎంఎం కీర్వాణి. గానం చిత్రా.

సాయం సమీరం కార్యక్రమంలో రెండవ అంశం వికాసం. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం అంటే జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ముఖ్యమైన సంక్షేమ పథకం. దీని ద్వారా పేద మరియు ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తుంది. అలాగే ఈ ప్రభుత్వ పథకం ద్వారా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ను, వితంతువులకు వితంతు పెన్షన్, దివ్యాంగులకు వికలాంగ పెన్షన్ వంటి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఒక్కోసారి కుటుంబంలోని ప్రధాన సంపాదనాధికారి మరణించినప్పుడు కుటుంబ సభ్యుల్లో ఒకమారు ఆర్థిక సహాయం కూడా అందుతుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు గౌరవప్రదమైన జీవితం గడపడానికి తోడ్పడడం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాల గురించి తెలుసుకుని సంబంధిత అధికారులను సంప్రదించి ప్రయోజనాలను పొందాలి. తరువాత ఒక చిత్రగీతం. చిత్రం ఇంద్రుడు చంద్రుడు.

సాయం సమీరం కార్యక్రమంలో ప్రేరణ అనే అంశం కోసం మాట్లాడాలి అంటే మన భారతదేశంలో మహారాష్ట్రలో పూణే జిల్లాలో పురందర్ ప్రాంతంలో ఉన్న అదాచీవాడి గ్రామస్తుల స్ఫూర్తిదాయక కథను వినాల్సిందే, ప్రేరణను అందుకోవాల్సిందే. ఒకప్పుడు సమస్యలతో సతమతమవుతున్న చిన్న గ్రామం, కానీ నేడు అందరికీ ఆదర్శంగా నిలిచిన ఉన్నత గ్రామం, ఊరుగా మారింది. అదే అదాచీవాడి గ్రామం. ఈ గ్రామ ప్రజలు ఒక గొప్ప విషయాన్ని కార్యాచరణతో నిరూపించారు. మార్పు కోసం ఎవరిని అర్థించకుండా, ఎదురు చూడకుండా మనమే ముందు అడుగు వెయ్యాలి అని నిదర్శనంగా నిలుచొని చూపించారు. గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం, నీటి సంరక్షణ, ఐక్యమత్యత ఇవన్నీ కలిసి ఒక కొత్త చరిత్రను సృష్టించాయి. ప్రతి కుటుంబం గ్రామ అభివృద్ధిని తమ బాధ్యతగా భావించింది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఒకేసారి కలిసికట్టుగా పనిచేశారు. చెట్లు

నాటారు, నీటిని పొదుపుగా వినియోగించుకున్నారు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నారు, పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇచ్చి తీరారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు. ఈ గ్రామం మనకు చెప్పే సందేశం ఒక్కటే, మార్పు ఎక్కడో ప్రారంభం కాదు, మనతోనే ప్రారంభమవుతుంది అని. మన గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిద్దాం, పరిశుభ్రతను పాటిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం, కలిసి పనిచేద్దాం, మన గ్రామాన్ని మన గర్వకారణమని మార్చి చూపిద్దాం. అదాచివాడి గ్రామస్తుల స్ఫూర్తి ప్రతి గ్రామానికి ఆదర్శం, ప్రతి మనిషికి ప్రేరణ. ఒక చిత్రగీతాన్ని వింటారు.

ఖైదీ నంబర్ 150 చిత్రంలో ఈ పాటకు రచనను అందించిన వారు శ్రీమణి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడిన పాటను విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో చివరిగా వ్యక్తిత్వం అనే అంశం కోసం చెప్పాలి అంటే, వ్యక్తిత్వ వికాసం అంటే అది కేవలం అందానికో ఆహార్యానికో ముడిపడింది కాదు. చక్కగా మాట తీరు ఉంటే

మన వాక్కు ద్వారా మనసుని, మన ఆలోచన విధానాన్ని, మన నడవడిక తీరుని తెలుసుకుంటాం. మన ప్రవర్తన, మన విలువలు, మన క్రమశిక్షణ, మన ఆత్మవిశ్వాసం, ఇతరులతో మనం వ్యవహరించే తీరు, ఇవన్నీ కలిపి మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. మంచి వ్యక్తిత్వం మనకి జీవితంలో విజయాన్ని మాత్రమే కాకుండా సమాజంలో గౌరవాన్ని తీసుకువస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి మొదటి మెట్టు ఆత్మవిశ్వాసం. మన సామర్థ్యాలపై మనకు నమ్మకం ఉండాలి. రెండవది క్రమశిక్షణ. సమయ పాలన, బాధ్యత, మాట నిలబెట్టుకోవడం వంటి మరెన్నో విషయాల్లో మనం తోటివారితో మర్యాదగా, స్పష్టంగా, గౌరవంగా మెలగాలి. మంచి శ్రోతగా కూడా ఉంటేనే వ్యక్తిత్వ వికాసంలో అది కీలక పాత్రను పోషిస్తుంది. వినయ విధేయతలు ఉండి అపజయాలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా ఉంటే, వివాదాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉంటే మనం మన వ్యక్తిత్వంతో మంచి ఉన్నత వ్యక్తిగా ఆదర్శవంతంగా నిలుస్తాం. మరో చిత్ర గీతాన్ని విందాం.

సాయం సమీరంలో వ్యక్తిత్వ లక్షణాల్లో ఒక చిన్న విషయం మిగిలిపోయింది. ఆ లక్షణం ఏంటంటే, ఇతరుల తప్పులను వెతకడం కంటే మన తప్పుల్ని సరిదిద్దుకోవడం గొప్ప లక్షణం. సహాయం చేయగలిగితే చేయాలి, చేయలేకపోతే కనీసం బాధ పెట్టకుండా ఉండగలగాలి. మనం చూపించే చిన్న ప్రేమ, చిన్న చిరునవ్వు కూడా ఎవరి జీవితాన్నైనా మార్చగలదు. పదవులు, సంపదలు శాశ్వతం కావు, కానీ మంచి పేరు, మంచి వ్యక్తిత్వం జీవితాంతం మనతో ఉంటాయి. అందుకే ప్రతిరోజు మంచి ఆలోచనలు చేయండి, మంచి మాటలు మాట్లాడండి, మంచి పనులు చేయండి. వ్యక్తిత్వం అనేది మనం చెప్పుకునేది కాదు, మన ప్రవర్తన చూసి ఇతరులు చెప్పేది. మంచి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకుందాం, మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. మరో చిత్రగీతం.

0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలతో కూడిన చిత్ర గీతాలను విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో ఏజెన్సీ రైతులకు కాఫీ తోటల సాగులో మార్చుకోవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశంపై చింతపల్లి ఆర్వీపురం కాఫీ బోర్డు శాస్త్రవేత్త డాక్టర్ డి సునీల్ బాబు అందించే వివరాలు వింటారు. తరువాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం. ఈ కార్యక్రమంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారాన్ని తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ప్రజారోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారులు పరిచయాలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. 8:00 మరియు 9:30 స్వరమాలిక. సినిమా పాటలు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. అనంతరం చిత్రగీతం. 8:45 సమాచార్ సంధ్య, హిందీలో వార్తలు. అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం, తానం, పల్లవి. శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గానం వింటారు. 10:45 ఆపాత మధురాలు, చిత్రగీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, నాదేశం నందనవనము బృందగానం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 భక్తి రంజని, శ్రీ రాఘవేంద్ర భక్తి భావగీతాలు. 6:30 చింతన శీర్షికన డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి వ్యాఖ్యానం. 6:35 పొలం పనులు. వ్యవసాయదారులకు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలను వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాటగా వరల్డ్ డే అగైనిస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ అనే అంశంతో పాటు తొలి తెలుగు నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు జన్మదినం సందర్భంగా వారి జీవిత విశేషాలు మరియు రావి శాస్త్రి గారి జన్మదిన విశేషాలు. అనంతరం ఉపకృతి నాటిక.

0: 8:30 గంటలకు అమరావతి, విజయవాడ సమాచార్ లేఖ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ ఎస్ జగన్మోహనరావు వయోలిన్. 9:00 తిరిగి 10:30 పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం. 10:00 సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రత అనే అంశంపై ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 11:00 మధురిమ, మరియు 1:33 ముత్యాల ముంగిళ్ళు. ఈ కార్యక్రమంలో మోనోపాస్ దశలో స్త్రీలలో మానసిక శారీరక మార్పులు పరిష్కారాలు, సైకాలజిస్ట్ డాక్టర్ భవానీ అల్లంశెట్టి గారి పరిచయ కార్యక్రమం వింటారు. 2:31 జానపద రంజని, మహాభారతంలో పద్మవ్యూహం బుర్రకథ. తిరిగి సాయంత్రం ప్రారంభమయ్యే 2 ప్రసారాల్లో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు సినిమా పాటలు, 6:30 సాయం సమీరంలో భాగంగా ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలు. 7:15 పల్లెసీమలు, జానపద రంజని, వ్యవసాయ సమాచారం వింటారు. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. 8:30
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో 6వ రోజున భారత బాక్సర్ సాక్షి చౌదరి మహిళల 51 కేజీల విభాగంలో 5-0 ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లారు. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలతో కూడిన పలు కీలక నిబంధనలు చేర్చారు. కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా రోజువారీ విచారణ కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచిస్తోంది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలలలోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలి, ఛార్జిషీటు దాఖలు చేసిన 3 నెలల్లోపు విచారణను ముగించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి, వేగవంతమైన న్యాయాన్ని అందించడానికి ఈ సవరణను తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
2: Reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
1: చర్చలో పాల్గొన్న లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువ అని ఆరోపించారు.
3: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred, this was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
1: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు

తీవ్రంగా ఖండించారు. గాంధీ తన వ్యాఖ్యలకు సభలో క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీని కేవలం బిల్లుపైనే మాట్లాడాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని కోరారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో సభ 2 సార్లు స్వల్పంగా వాయిదా పడింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు జాతీయ గీతం అవమానాల నిరోధక చట్టం 1971ని మరింత సవరిస్తుంది. ప్రతిపాదిత చట్టం జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందేమాతరంకు కూడా చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని కోరుతోంది. వీటిపై నేరాలకు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా ఈ రెండూ విధించబడతాయి. ఈ బిల్లుపై జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ఈ బిల్లులోని సవరణ కేవలం ఒక శాసనపరమైన మార్పు మాత్రమే కాదని, ఇది దేశ ఆత్మ, సాంస్కృతిక వారసత్వం, స్వాతంత్ర పోరాటాల ఆదర్శం పట్ల సామూహిక నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలున్నాయో, వందే మాతరంను ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి కూడా అదేవిధంగా శిక్ష విధించబడుతుందని రాయ్ స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభ ప్రత్యేక ప్రస్తావనలు చేపట్టింది. ఇందులో సభ్యులు అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యలను ప్రస్తావించారు. ఆ తర్వాత రాజ్యసభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా పడింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు 1 కోటి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాల్గొనేవారంతా మత్తు పదార్థాల విముక్తి ప్రతిజ్ఞ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం అనేది దేశవ్యాప్తంగా 100 వారాల పాటు సాగే ఒక జన భాగస్వామ్య ఉద్యమం. యువత మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం యువత నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు, కమ్యూనిటీ ర్యాలీలు, నషాముక్త్ ప్రతిజ్ఞలు నిర్వహించబడతాయి. ఈ ప్రచారంలో యువతను భాగస్వాములను చేసేందుకు మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. దీనిలో భాగస్వాములు కావాలనుకునేవారు మైభారత్ ప్లాట్ఫామ్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి భవన్లో భారతీయ సాంప్రదాయ కళారూపాలకు చెందిన ఒక కళాకారుల బృందాన్ని కలుసుకుని వారి కళాఖండాలను వీక్షించారు. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం కింద బనారస్ మురళి, ఢాంకా నాయక, కేరళ మురళి, బసోహిలి, సుర్పుర్, మైసూర్ వంటి సాంప్రదాయ కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మంది కళాకారులు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో బస చేస్తున్నారు. ఈ కార్యక్రమం భారతదేశ కళా సాంప్రదాయాల స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే సాంస్కృతిక గుర్తింపును కాపాడడంలో భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తుంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఢిల్లీ, కొంకణ్, గోవా, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత బాక్సర్ సాక్షి చౌదరి 51 కేజీల విభాగంలో సెమీఫైనల్స్కు దూసుకెళ్లి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. నేటి మ్యాచ్లో సాక్షి 5-0 తేడాతో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్ను ఓడించి చివరి దశకు చేరుకున్నారు. అంతకుముందు పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించడం ద్వారా భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్

0: చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచారు. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో హర్జీందర్ కౌర్ రజత పతకం సాధించారు. హర్జీందర్కు కామన్వెల్త్ గేమ్స్లో ఇది వరుసగా రెండవ పతకం. గతంలో 2022 బర్మింగ్హామ్స్లో గేమ్స్లో ఆమె కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో గ్లాస్గో గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. జాతీయ గీతంపై అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే ఆదివారం వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: తెలుగులో జాతీయ వార్తలను విన్నారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు.

0: ఈనాటి పల్లి సీమల కార్యక్రమంలో మొదటిగా ఏజెన్సీ రైతులకు కాఫీ తోటల సాగులో మార్చుకోవలసిన యాజమాన్య పద్ధతులను చింతపల్లి ఆర్విపురం కాఫీ బోర్డు శాస్త్రవేత్త డాక్టర్ డి సునీల్ బాబు గారు అందించే వివరాలను వింటారు.
1: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాఫీ సాగు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 ఏజెన్సీ మండలాలలో అనగా జీకేవీధి, చింతపల్లి, జీమాడుగుల, పాడేరు, పెదబయలు, డుంబ్రీగూడ, హుకుంపేట, ముంచింగుపుట్, అరకు, అనంతగిరి మరియు కొయ్యూరు మండలాల్లో జరుగుతుంది. ఈ 11 మండలాల్లో నివాసితులైనటువంటి గిరిజన రైతుల చేత ఈ కాఫీ అనేది సాగు చేయబడుతుంది. ఇక్కడ సుమారు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈ 11 మండలాల్లో 1,12,000 హెక్టార్లు కాఫీ సాగులో ఉందన్నమాట. సుమారు 2 లక్షల పైనే రైతులు దీనిపైన ఆధారపడి కాఫీని సాగు చేస్తున్నారు. ఏటా సుమారు ఈ ప్రాంతాల నుండి 15,000 మెట్రిక్ టన్ల పంట దిగుబడి అనేది వస్తుంది. అనగా సగటున ఎకరాకు చూసుకున్నట్లయితే 70 కేజీల పప్పు కాఫీ మాత్రమే దిగుబడిగా పొందుతున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి సాంప్రదాయ కాఫీ సాగు ప్రాంతాలలో రైతులు ఎకరాకి సుమారు 400 నుండి 500 కేజీల పప్పు కాఫీ దిగుబడిగా పొందుతున్నారు. మన ఏజెన్సీ ప్రాంతాలలో కాఫీ పంట దిగుబడి తక్కువగా ఉండటకు ఇక్కడ రైతులు కాఫీ సాగులో అవలంబించవలసినటువంటి యాజమాన్య పద్ధతులను సరైన విధానం పాటించకపోవడం వలన జరుగుతుంది. అనగా పంట దిగుబడి తక్కువ ఉండటకు ముఖ్య కారణం కాఫీ తోటల్లో ఉండవలసినటువంటి నిర్దిష్టమైనటువంటి మొక్కల సంఖ్య అని చెప్పాలి. మన ఏజెన్సీ ప్రాంతాలకు 6 పొడుగు రకాలు అనగా సెలక్షన్ 5A, సెలక్షన్ 5B, సెలక్షన్ 6, సెలక్షన్ 8, సెలక్షన్ 9, సెలక్షన్ 11 వంటి పొడుగు రకాలు మరియు మధ్యస్థర పొడుగు కలిగినటువంటి చంద్రగిరి అనగా సెలక్షన్ 13 మరియు ఈ మధ్య కాలంలోనే CCRI సురక్ష మరియు CCRI శతాబ్ది వంటి అరబికా రకాలు ఈ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలమని కాఫీ బోర్డు సిఫారసు చేసింది. అందుకని ఇక్కడ ఈ రకాలను రైతులు పండిస్తారు. అయితే రైతులు కాఫీ తోటల్లో ఉండవలసినటువంటి

నిర్ధారించిన కాఫీ మొక్కల సంఖ్యను వారి తోటల్లో ఉండేట్లు నిర్వహణ చర్యలనేది చేయడం లేదు. ఒక ఎకరాకు పొడుగు కాఫీ రకాలు సుమారు 900 మొక్కలు కలిగి ఉండాలి. మరియు ఎకరాకి ఇది సుమారు 450 కేజీల దంచిన పప్పు రూపంలో పంట దిగుబడిని ఇవ్వాలి. అనగా 9 బస్తాల పప్పు కాఫీ దిగుబడి రావాలి. ఇంత పంట దిగుబడి రావాలి అంటే ప్రతి మొక్క నుండి 3 కేజీల కాఫీ పండ్లు రావాలి. అనగా 900 మొక్కల నుండి ప్రతి మొక్క 3 కేజీలు ఇచ్చినట్లయితే ఈ విధంగా ఎకరాకి 2700 కేజీల పండ్లు దిగుబడి అనేది రావాలి. ఇది బస్తాల రూపంలో చూసుకున్నట్లయితే 55 బస్తాలు రావాలి. 6 కేజీల పండ్లను ప్రాసెస్ చేసినట్లయితే 1 కేజీ దంచిన పప్పు వస్తుందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్లు 2700 కేజీల పండ్లు ఒక ఎకరాకు వచ్చినట్లయితే దాన్ని 6 నిష్పత్తులు భాగించినట్లయితే 1 ఎకరాకి 450 కేజీ దంచిన పప్పు వస్తుంది. ఈ విధంగా రావడం అనేది కరెక్ట్గా పంట అనేది రావడం అన్నమాట. కనుక రైతులు మొక్కలను నిర్ధారించిన 900 సంఖ్యల్లో ఉండేటట్లుగా నిర్వహణ చర్యలు అనేది చేపట్టాలి. ఈ మొక్కల సంఖ్య కనుక తగ్గినట్లయితే తప్పనిసరిగా పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. తోటలలో కాఫీ మొక్కలు చనిపోయిన స్థానాల్లో కొత్త మొక్కలు నాటే తరుణంలో రైతులు తోటలో కాఫీ మొక్కల కింద గింజ రాలి వాటి నుండి మొలకెత్తినటువంటి మొక్కల్ని కొంతమంది రైతులు తోటల్లో ఏర్పడినటువంటి ఖాళీలను పూరించడానికి వాడడం గమనించడం జరుగుతుంది. ఇలా మొక్కల కింద రాలినటువంటి గింజల నుండి మొలకెత్తిన మొక్కలు తోటలో నాటుకున్నట్లయితే వాటి నుండి రావాల్సినటువంటి పంట దిగుబడి అనగా ప్రతి మొక్క నుండి 3 కేజీలు పండ్లు అనేది రావడం జరగదు. అటువంటి మొక్కల నుండి పంట చాలా తక్కువ రావడం జరుగుతుంది. కనుక రైతులు ఈ పద్ధతిని పాటించకూడదు. ఖాళీలను పూరించడానికి కాఫీ బోర్డు నుండి విత్తనాలు కొనుగోలు చేసి వాటిని నర్సరీలో వేసుకుని అట్లా పెంచిన మొక్కలను మాత్రమే ఖాళీలను పూరించడానికి కోసం వాడుకోవాలి. కాఫీ మొక్కలు తోటల్లో 1.5 వెడల్పు, 1.5 పొడుగు, 1.5 లోతు పరిమాణంలో ఎండాకాలంలో గుయ్యలు తవ్వుకొని నారుమడులో పెంచబడినటువంటి 5 నుండి 6 జతలు కలిగిన కాఫీ మొక్కలను వర్షాకాలంలో నాటుకోవాలి. అలా నాటే ముందు గొయ్యలో 2 నుండి 3 కేజీల బాగా కుళ్ళినటువంటి పశువుల గెత్తం వేసుకోవాలి. నాటుకున్న మొక్కలు బలంగా పెరిగి సుమారు 4 సంవత్సరాల తర్వాత నుండి పంట దిగుబడిని ఇస్తాయి. అట్లా 45 సంవత్సరాల వరకు నిలకడైనటువంటి కాఫీ పంట దిగుబడి రైతుకు ఇస్తుంది. కానీ చాలా వరకు రైతులు ఈ సిఫార్సు చేయబడినటువంటి గొయ్య పరిమాణాన్ని మొక్కలు నాటకు ఉపయోగించడం లేదు. గొయ్య పరిమాణం చాలా తక్కువ తీసుకొని మొక్కలు నాటుతున్నారు. అలా చేసినట్లయితే మొక్కల యొక్క వేర్లు భూమిలోకి సరిగా వెళ్ళక నీటి ఎద్దడికి గురవుతాయి. అందుచేత ఈ మొక్కలు 6 నుండి 7 సంవత్సరాలు వయసు రాగానే కొమ్మల చివర్లు ఎండిపోయి పక్క కొమ్ములు సరిగా రాకుండా బలహీనంగా ఏర్పడతాయి. కనుక రైతులు తప్పనిసరిగా నిర్ధారించినటువంటి గొయ్యి పరిమాణాన్ని పాటించాలి. పంట దిగుబడి తక్కువగా ఉండటానికి ఇంకొక ముఖ్య కారణం గమనించినట్లయితే రైతులు కాఫీ మొక్కలు నాటిన తర్వాత 2 నుండి 3 సంవత్సరాల వ్యవధిలోనే మొక్క నుండి పంట తీసుకోవడం చేస్తారు. ఇలా చేసినట్లయితే కాఫీ మొక్క ముందు సంవత్సరాల్లో బలహీన పడిపోయి కొమ్మలు ఎండిపోయి పంట దిగుబడి తక్కువగా ఇస్తుంది. కనుక రైతులు ఎట్టి పరిస్థితులలోనూ 4 సంవత్సరాలలోపు కాఫీ మొక్క నుండి పంట తీసుకోకూడదు. మార్చి నెలలో పడినటువంటి తొలకరి వర్షం వలన కొమ్మలకు ఉన్న కనుపుల వద్ద పూత మొగ్గలు బయటికి రావడం జరిగి 15 రోజులలో పూత అనేది రావడం జరుగుతుంది. ఈ సమయంలో మొక్కలలో వచ్చినటువంటి పూత మొగ్గలను పుష్పించకముందే చేతులతో తీసివేయాలి. దీన్నే డీబడ్డింగ్ అంటారు. ఈ పని చేయడం వల్ల మొక్కలు చిన్న వయసు నుండి బలంగా ఉండి 45 సంవత్సరాల వరకు ఆశాజనకంగా పంట దిగుబడిని ఇస్తాయి. సాధారణంగా కాఫీ సాగు అనేది సముద్ర మట్టం నుండి 700 మీటర్లు ఎత్తైన కొండ ప్రాంతాల్లో చేస్తుంటారు. ఇటువంటి ప్రాంతాల్లో వర్షాలకు సారవంతమైనటువంటి మట్టి కొట్టుకుపోవడం జరుగుతుంది మరియు ఆమ్లగుణం కలిగి ఉంటాయి. ఆమ్లగుణం ఉండటం వలన నేలకు పోషకాలు సరఫరా చేసేటువంటి గుణం తగ్గిపోతుందని అందుకొరకు కాఫీ రైతులు సున్నం వేసుకుని నేలలోని ఉదజని సూచిని 6.2 నుండి 6.5కు పెంచుకోవాలి. ఇందుకొరకు రైతులు తమ తోటలోని నేలను పరీక్ష చేయించుకోవాలి. రైతులు తోటలోని మట్టి నమూనా తమ దగ్గరలోని కాఫీ బోర్డు ఆఫీసు నందు పరీక్ష చేయించుకోవాలి. మట్టి పరీక్ష అనంతరం సున్నము మరియు ఎరువులు సిఫార్సు చేయడం జరుగుతుంది. తదనుగుణంగా సిఫారసు మేరకు రైతులు తమ తోటలో సున్నం మరియు ఎరువులు వేసుకోవాలి. ఇక రైతులు ప్రతి మొక్కకు సుమారు 3 కేజీలు బాగా కుళ్ళినటువంటి పశువుల గెత్తం లేదా వానపాముల కంపోస్టు లేదా ఏదైనా సేంద్రియ ఎరువును ప్రతి మొక్కకు వేసుకోవాలి. ప్రతి సంవత్సరం వేసుకోవాలి. దీనివలన మొక్క బలంగా పెరుగుతుంది, చీడపీడలను తట్టుకునే శక్తిని కూడా పొందుతుంది. ఈ సేంద్రియ ఎరువులను నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి. కాఫీ పంట దీర్ఘకాలిక పంట. ఇది నాటిన తర్వాత సుమారు 45 సంవత్సరాలు కాఫీ పంట రైతుకు

0: ఇస్తుంది. ఒకే సంవత్సరంలో కాఫీ మొక్క రెండు పనులు చేస్తూ ఉంటుంది. ఒకటి ప్రస్తుత పంట మరియు తర్వాతి సంవత్సరం కొరకు అవసరమైనటువంటి చిగురు ఉత్పత్తి చేస్తుంది. కనుక మొక్క బలంగా ఉండకపోతే ఈ రెండు చర్యలు దెబ్బతింటాయి. కనుక కాఫీ మొక్కలలో కొమ్మల కత్తిరింపు మరియు లేత చిగురు తొలగించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. ఈ పనిలో పనికిరాని కొమ్మలు, ఎండు కొమ్మలు, జబ్బు పడిన కొమ్మలు, గుర్రపు డెక్కలు, కొరడా ఆకారంలో ఉన్నటువంటి కొమ్మలు, నేలను తాగినటువంటి కొమ్మలు, ఒకే కనుపు దగ్గర అధికంగా ఉన్నటువంటి కొమ్మలు కత్తిరించుకోవాలి. ఈ పనిని సంవత్సరంలో రెండుసార్లు చేసుకోవాలి. మొదటిసారిగా పంట కోసిన నెల తర్వాత, అటు తర్వాత వర్షాకాలం ముగిసిన తర్వాత చేసుకోవాలి. కాఫీ మొక్కల ఎదుగుదలకు మరియు కాఫీ తోటల మనుగడకు నీడ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాఫీ మొక్కలను ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి నీడ అనేది కాపాడుతుంది. ఉదాహరణగా చూసుకున్నట్లయితే కాఫీ మొక్క ఎదుగుదలకు 15 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పంట అనేది బాగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 11 మండలాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనేది చాలా ప్రతికూలంగా కాఫీకి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చలికాలంలో చూసుకున్నట్లయితే 4 డిగ్రీల నుండి సమ్మర్ టైంలో ఆల్మోస్ట్ 39 డిగ్రీల వరకు కూడా ఇక్కడ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కాఫీ మనుగడకు ప్రతికూల వాతావరణ పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. ఇటువంటి ఈ యొక్క వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని కూడా మిశ్రమ జాతి నీడ చెట్లు పెంచడం వల్ల ఈ యొక్క ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవటానికి దోహదపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలం చింతపల్లి, గూడెం, కొంతవరకు పాడేరు, జీమడుగులు వంటి ప్రాంతాల్లోనే అడవి చెట్ల కింద కాఫీ సాగు చేయబడుతుంది. మిగతా ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి సిల్వర్ ఓక్ మొక్కల కింద కాఫీ తోటలున్నాయి. అటువంటి తోటల్లో ఈ యొక్క ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి మొక్కలకు చీడపీడల సమస్య కూడా రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చీడపీడల ఉధృతి కూడా తగ్గిస్తుంది. ఇదే విధంగా అనుకుంటే తోటల్లో వెలుతురు వేడి ఉండేటువంటి ప్రాంతాల్లో కాండం తొలుచు రెక్కలు పురుగినటువంటి పురుగు ఈ యొక్క కాఫీ తోటలను ఆశించడం జరుగుతుంది. కనుక రైతులు వారి తోటలో నీడ సమంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక ఎకరాకు సుమారు 45 నుండి 50 శాశ్వత నీడనిచ్చేటటువంటి చెట్లు, తాత్కాలిక నీడ చెట్లను కూడా పెంచుకున్నట్లయితే ఈ యొక్క ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి కాఫీ మొక్కలను రక్షించడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఈ నీడ చెట్లని మనం కొన్ని పండ్ల చెట్ల తాలూకు నీడ చెట్లను కూడా వేసుకున్నట్లయితే రైతుకు ఆదాయం కూడా వారు ఈ యొక్క పండ్ల తోటల నుంచి పొందుకోవచ్చు. ఉదాహరణగా ఈ ప్రాంతంలో అవకాడో అంటే బటర్ ఫ్రూట్, లీచీ, రాంబుటాన్ వంటి పంటలు కూడా నీడ చెట్లుగా ప్రయత్నించినట్లయితే ఈ యొక్క కాఫీ తోటలతో పాటు ఈ యొక్క అంతర పంటలుగా ఈ యొక్క పండ్ల తోటల నుంచి వచ్చినటువంటి దిగుబడితో కూడా రైతులు లబ్ధి పొందొచ్చు. మన ప్రాంతంలో పండించేటువంటి కాఫీ పంటకు అంతర్జాతీయంగా సేంద్రియ పంటగా మంచి గుర్తింపు ఉంది. ఎందుకనగా ఇక్కడ రైతులు కాఫీ సాగులో ఎటువంటి రసాయనాలు వాడకపోవడం వలన ఈ పంటను సేంద్రియ పంటగా భావిస్తారు. కాఫీ బోర్డు ఇక్కడ పండించేటువంటి పంటకు 2019 సంవత్సరంలో అరకు GI ట్యాగ్ రిజిస్టర్ చేసింది. దీని కారణంగా ఇక్కడ పండించే పంటకు అంతర్జాతీయంగా మరియు జాతీయంగా మంచి మార్కెట్ ధర రైతులు పొందవచ్చు. దీనికి తోడు మన గౌరవనీయమైనటువంటి ప్రధానమంత్రి గారు కూడా చాలాసార్లు తన యొక్క మన్ కీ బాత్లో ఇక్కడ అరకు కాఫీ విశిష్టతను కొనియాడారు. కానీ ఈ ప్రాంతాల్లో కాఫీ పంట దిగుబడి తక్కువగా ఉండటం వలన బయట మార్కెట్ డిమాండ్కు చేయలేకపోతుంది. కనుక రైతులు తమ తోటల్లో సిఫారసు చేయబడినటువంటి యాజమాన్య పద్ధతులను సరిగా పాటిస్తే తప్పకుండా వారి యొక్క పంట దిగుబడి పెరిగి ప్లస్ ఈ అరకు GI ట్యాగ్ యొక్క విశిష్టతను పొందగలుగుతారు.
1: మీరు ఇంతవరకు చింతపల్లి RVపురం కాఫీ బోర్డు శాస్త్రవేత్త డాక్టర్ డి సునీల్ బాబు గారు ఏజెన్సీ రైతులకు కాఫీ తోటల సాగులో మార్చుకోవలసిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేసిన సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం.

0: ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదరు సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రయతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. ముందుగా వాతావరణ సూచన. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 1.7 నుంచి 6.6 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 28.2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, అదే కనిష్ట ఉష్ణోగ్రత 22.9 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండవచ్చు. గాలిలో సాపేక్ష తేమ ఉదయం పూట 76-83% కాగా మధ్యాహ్నం 80-85% పరిధిలో ఉండే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరిక. ఈ ప్రాంతంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు మరియు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రతికూల వాతావరణంలో రైతులు పొలం పనులు మానుకోవాలని, నష్టాన్ని తగ్గించుకోవడం కోసం పంటలు, పశువులు మరియు వ్యవసాయ పరికరాల్ని సురక్షితంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. రైతు సోదరులకు సాధారణ సలహా చూస్తే, ప్రస్తుతం వెచ్చని వాతావరణ పరిస్థితులు మరియు తేలికపాటి వర్ష సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉంటాయి. ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులను గమనించి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదల ఇస్తూ ఉండాలి. మోస్తరు తేమ మరియు అడపాదడపా మేఘావృతమై ఉండడం వల్ల వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఉదయం వేళల్లో లేదా సాయంత్రం సమయాల్లో, అంటే వర్షం లేని సమయాల్లో అది చూసుకుని ఆ మొక్కలు సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షం లేని సమయాల్లో అంతరకృషి మరియు కలుపు నివారణ పనులు కూడా కొనసాగించుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి మరియు నేల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మల్చింగ్ పద్ధతుల్ని అనుసరించడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీరు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన తాగునీరు మరియు అలాగే వర్షం నుండి రక్షణ కల్పించడానికి ఆశ్రయం కల్పించాలి. రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు చూస్తే, వారి ఇది నారుమడి దశలో ఉంది. విత్తనాల ద్వారా మరియు నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి ఆరోగ్యకరమైన నారు పెరగడానికి విత్తే ముందు విత్తనాలని కిలోకు 2 గ్రాముల కార్బండిజం లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి డిఏపి 20 కిలోల చొప్పున వేయాలి మరియు తేమతో కూడిన వాతావరణంలో అగ్గి తెగులు సోకిందో లేదో గమనిస్తూ ఉండాలి. ఒకవేళ లక్షణాలు కనుక కనిపిస్తే లీటర్ నీటికి ట్రైసైక్లోజోల్ 75 WP 0.6 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే రాగి, ఇది కూడా నారుమడి దశలో ఉంది. మరి సూచించబడిన తేలికపాటి వర్షాలు, అనుకూలమైన ఉష్ణోగ్రతలు నారుమడి ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటాయి. రైతులు లోకల్ పెద్దచోడి మరియు ఇంద్రావతి వంటి రాగి రకాలను ఎకరానికి 4-5 కేజీల విత్తన మోతాదుతో విత్తుకోవడం ప్రారంభించాలి. ఇక విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మొలకల తెగుళ్లను తగ్గించడానికి మరియు పంట ఆరోగ్యంగా ఎదగడానికి విత్తే ముందు కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా 10 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత పసుపు, ఇది ప్రారంభ ఎదుగుదల దశలో ఉంది. పొలంలో నీరు నిల్వ ఉండి కొమ్ముక్కుళ్ళు తెగులు ఆశించకుండా ఉండడానికి సరైన నీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల సంఖ్య సరిగ్గా ఉండేలాగా చేసుకోవడానికి మొలక శాతం తక్కువగా ఉన్న చోట తిరిగి నాటుకోవాలి. ఏకరీతి మొలకలు మరియు ప్రారంభ ఎదుగుదలని ప్రోత్సహించడానికి ఎకరానికి 2-3 టన్నుల బాగా కుళ్ళిన పశువుల ఎరువుని మల్చింగ్ లేదా పైపాటుగా వేసుకోవాలి మరియు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. తేమతో కూడిన వాతావరణంలో కొమ్ముకుళ్ళు తెగులు ఉధృతిని గమనించుకోవాలి. తెగులు లక్షణాలు కనిపిస్తే ప్రభావిత మొక్కల చుట్టూ ఉన్న నేలను లీటర్ నీటికి 2 గ్రాముల మెటలాక్సిల్ మరియు మ్యాంకోజబ్ కలిపిన ద్రావణంతో తడపాలి మరియు తెగులు మరింత వ్యాపించకుండా ఉండడానికి తీవ్రంగా దెబ్బతిన్న మొక్కల్ని తొలగించి వేయాలి. మిరియాలు, ఇవి పండ్ల అభివృద్ధి దశలో ఉన్నాయి. కుళ్ళు తెగులు లేదా ద్రవట నివారణ కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని చెట్టు మొదలలో తడిసేలాగా పోసుకోవాలి. వాతావరణం ప్రశాంతంగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చేసుకోవాలి. అలాగే మొక్కజొన్న, కురిసిన వర్షాల వల్ల నేలలో విత్తనాలు నాటుకోవడానికి అనుకూలమైన తేమ ఉంది కాబట్టి రైతులు ఎంపిక చేసిన నాణ్యమైన మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలను ఎకరానికి 8-10 కిలోల చొప్పున వేసుకోవాలి. నేల సారాన్ని మరియు తేమను కాపాడడానికి భూమిని తయారు చేసేటప్పుడు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్టు ఎకరానికి 2-4 టన్నుల చొప్పున కలుపుకోవాలి.

0: విత్తనాల ద్వారా లేదా నేల ద్వారా వచ్చే తెగుళ్లను నివారించి విత్తనాలు సమానంగా మొలకెత్తి పంట ఏపుగా పెరిగేలాగా చూసేందుకు విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనం నాటే ముందు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ మ్యాంకోజెప్తో కలిపి విత్తనాలకు పట్టించాలి. ఇక పశువుల సంరక్షణ. వ్యాధి నిరోధక టీకాలు. ప్రస్తుతం ఉన్న అధిక తేమ మరియు మబ్బులతో కూడిన వాతావరణం పశువులలో గొంతు వాపు మరియు జబ్బవాపు వ్యాధులు ప్రబలడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులు వెటర్నరీ అధికారులు అంటే పశు వైద్యుల సలహాతో పశువులకు తక్షణమే టీకాలు వేయించాలి. పరిశుభ్రత కానీ నీటి నిల్వల నివారణ గురించి ఒకసారి చూద్దాం. విరామాలు ఇస్తూ కురిసే వర్షాల సమయంలో బ్యాక్టీరియా మరియు పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి పశువుల కొట్టాల వద్ద సరైన పరిశుభ్రతను పాటించాలి. నేల ఎల్లప్పుడూ పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా కొట్టాల చుట్టుపక్కలు కూడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రయతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు.
1: ఇంతటితో పల్లిసీమల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజారోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. ఈ అంశంపై పరిచయ కార్యక్రమంలో వారి స్పందనను వివరిస్తున్నవారు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారిణి డాక్టర్ ఎన్ వసుంధరా గారు, అలాగే కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీజి శ్రీనివాసరావు గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: దేశ పురోభివృద్ధికి ప్రాథమిక పునాది ప్రజా ఆరోగ్యం. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. అందుకే భారత ప్రభుత్వం ప్రజా ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారతను అత్యంత కీలకమైన బాధ్యతలుగా గుర్తించి అనేక సంక్షేమ పథకాల అమలుతో వాటిని సుస్థిరం చేస్తోంది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ సంస్కృత శ్లోకాన్ని బట్టి మన సంస్కృతిలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు అర్థమవుతుంది. వ్యక్తిగత ఆరోగ్యం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తే, ప్రజా ఆరోగ్యం దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. అందుకే దేశ ప్రజలందరికీ కూడా నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజా ఆరోగ్య రక్షణ కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. ప్రాథమిక వైద్యం నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం వరకు ప్రతి దశలోనూ ప్రజలకు భరోసా కల్పించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, పేద కుటుంబాలు వైద్య ఖర్చుల వల్ల అప్పులపాలు కాకుండా ఉండేందుకు ఆయుష్మాన్ భారత్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి అద్భుతమైన ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేద ప్రజలు ఉచితంగా నాణ్యమైన చికిత్సలు పొందే వీలును కల్పిస్తున్నాయి. ఇవే కాక కొన్ని ప్రాణాంతక వ్యాధులను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది టీబీ ముక్త్ భారత్ అభియాన్. ఈ పథకం గురించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారి ద్వారా.
3: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన దేశంలో అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ గురించి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. క్షయవ్యాధి టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వచ్చే

0: అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులకు ప్రభావితం చేస్తుంది. అయితే మెదడు, ఎముకలు, మూత్రపిండాలు, లింఫ్ గ్రంథులు వంటి ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేయవచ్చు. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా మాట్లాడినప్పుడు గాలిలోకి వ్యాపించే సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, టీబీ పూర్తిగా నయం చేయగల వ్యాధి. సరైన సమయంలో గుర్తించి పూర్తిగా చికిత్స తీసుకుంటే టీబీని పూర్తిగా నిర్మూలించవచ్చు. టీబీ ముక్త భారత్ అభియాన్ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా టీబీ ముక్త భారత్ అభియాన్ను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం భారతదేశాన్ని క్షయవ్యాధి రహిత దేశంగా మార్చడం. దీనిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ముఖ్య లక్ష్యాలు ఏమంటే, ప్రతి టీబీ రోగిని గుర్తించడం, అనగా 2 వారాలకు పైగా దగ్గుతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని టీబీ పరీక్షలు చేయించడం, అధిక ప్రమాదంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించడం, టీబీ మరణాలు తగ్గించడం, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స ప్రారంభించడం, నాణ్యమైన మందులు, సరైన పర్యవేక్షణ, పోషకాహారం అందించడం ద్వారా ఈ టీబీ మరణాలను తగ్గించడం, టీబీ రోగులతో కలిసి నివసించే కుటుంబ సభ్యులకు అవసరమైన టీబీ నివారణ చికిత్స అందించడం, టీబీ ప్రివెంటివ్ థెరపీ, ప్రజల భాగస్వామ్యం. టీబీ నిర్మూలనకు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి. ఇతర వ్యాధులను గుర్తించడం, టీబీతో పాటు మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, పోషకాహార లోపం, క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా గుర్తించి చికిత్స అందించడం. టీబీ లక్షణాలు మరి ఏమంటే, 2 వారాలకు పైగా దగ్గు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, కఫంలో రక్తం రావడం. టీబీని ఎలా నిర్ధారణ చేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న పరీక్షలు కఫం పరీక్ష, ఛాతీ ఎక్స్రే, ట్రూనాట్, సిబినాట్ వంటి నాట్ పరీక్షలు, ఔషధ నిరోధక పరీక్షలు, ఇవి అతి వేగంగా ఖచ్చితంగా వ్యాధిని గుర్తిస్తాయి. టీబీ చికిత్స. టీబీకి ప్రభుత్వం పూర్తిగా ఉచిత చికిత్స అందిస్తోంది. రోగి తప్పకుండా ప్రతిరోజు మందులు వాడాలి. వైద్యులు చెప్పినంత కాలం చికిత్స పూర్తి చేయాలి. మధ్యలో మందులు ఆపకూడదు. మందులు మధ్యలో ఆపితే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిక్షయ పోషణ యోజన. టీబీ రోగుల ఆరోగ్య పునరుద్ధరణ ప్రభుత్వం నిక్షయ పోషణ యోజన ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. పోషకాహారం తీసుకోవడం వలన చికిత్స ఫలితం మెరుగుపడుతుంది. నిక్షయమిత్ర కార్యక్రమం. స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమలు, సేవా సంస్థలు, దాతలు టీబీ రోగులకు పోషకాహారం, అవసరమైన సహాయం అందించేందుకు నిక్షయమిత్రాలుగా నమోదు కావచ్చు. ఇది ప్రజల భాగస్వామ్యానికి ఒక మంచి ఉదాహరణ. టీబీ నివారణకు మనం చేయాల్సిన పనులేమి? దగ్గినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవాలి. ఇంట్లో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యులకు అవసరమైన పరీక్షలు చేయించాలి. వైద్యులు సూచించిన నివారణ చికిత్స తీసుకోవాలి. టీబీపై అపోహలు తొలగిద్దాం. చాలా మంది టీబీ అంటే భయపడుతున్నారు. ఇది నిజం కాదు, గుర్తుంచుకోండి. టీబీ పూర్తిగా నయం అవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితం. టీబీ రోగులకు దూరం పెట్టుకోకుండా వారికి ధైర్యం చెప్పాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. టీబీ నిర్మూలనలో ఆశా కార్యకర్తలు, ANMలు, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి. ప్రియమైన శ్రోతలారా, మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు 2 వారాలకు పైగా దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోండి. టీబీ ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. టీబీకి పరీక్షలు ఉచితం, చికిత్స ఉచితం, టీబీ పూర్తిగా నయం అవుతుంది. మనమందరం కలిసి ప్రజల్లో అవగాహన పెంచి ప్రతి టీబీ రోగికి అండగా నిలిచి టీబీ ముక్త్ భారత్, ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి మనవంతు సహకారం అందిద్దాం.
1: ఆరోగ్యవంతమైన పౌరుడే నవభారత నిర్మాణానికి ప్ర

0: ప్రధాన శిల్పి. అయితే ఆరోగ్యకరమైన సమాజానికి ఆర్థిక భద్రత కూడా అంతే ముఖ్యం. అందులోనూ మహిళా సాధికారత అనేది దేశ ప్రగతికి అత్యంత కీలకం. ఒక దేశం లేదా సమాజం ఎంతవరకు అభివృద్ధి చెందింది అని అంచనా వేయడానికి ఆ సమాజంలోని మహిళల స్థితిగతులే ప్రధాన కొలమానం. స్త్రీ కేవలం ఒక కుటుంబానికే కేంద్ర బిందువు కాదు, నవ సమాజ నిర్మాణానికి కూడా ఆమె అత్యంత కీలకమైన భాగస్వామి. అందుకే స్త్రీలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించి స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల రక్షణ, ఆరోగ్యం, విద్య, ఆర్థిక ఉపాధిని పెంపొందించడానికి అద్భుతమైన యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. ఒకవైపు ఆరోగ్య భారతాన్ని నిర్మించే దిశగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య విప్లవం, మరొకవైపు మహిళలను ప్రగతి శిఖరాల వైపు నడిపిస్తున్న డిఆర్డిఏ సంక్షేమ పథకాలు, మన గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సామాజిక రూపురేఖల్ని ఇవి పూర్తిగా మార్చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళల జీవన ప్రమాణాలను పెంచడానికి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారి ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం.
1: నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనేది భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఈ పథకం పేద కుటుంబాలకు లాభదాయకమైన స్వయం ఉపాధి మరియు నైపుణ్యంతో కూడిన వేతన ఉపాధిని పొందేలా సహాయపడటం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో సర్ప ఆధ్వర్యంలో జీవనోపాధుల విభాగం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళా రైతుల కోసం, ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 2000 మంది మహిళా రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని సమైక్యపరుస్తూ 20 మండలాల్లో 20 FPOలు అంటే మహిళా రైతు ఉత్పాదక సంస్థలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 20 FPOల్లో 23484 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో 7 మండలాల్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్స్ అంటే సమీకృత వ్యవసాయ క్షేత్రాలుగా ఏర్పాటు చేసి దానిలో సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వీరి ద్వారా మహిళా రైతులకు విభిన్న జీవనోపాధులు ఏర్పాటు చేసుకొని తద్వారా ఆదాయాలు మెరుగుపరచుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మిశ్రమ పంటల సాగు వలన రైతుకి ఒక పంటలో నష్టం వచ్చినప్పటికీ మిగతా పంటల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే 20 మండలాల్లో మహిళా రైతుల సామర్థ్య అభివృద్ధి పెంపొందించడానికి శిక్షణలు ఇవ్వడం, జీవన ఉపాధుల సేవా కేంద్రాలు అంటే లైవ్లీహుడ్ సర్వీస్ సెంటర్స్ అంటాము, LSCలు ఏర్పాటు చేయడము, అలాగే కస్టమ్ హైరింగ్ సెంటర్స్ CHCs అంటాము, వాటిల్లో వ్యవసాయ పనిముట్లని మనం కొనుగోలు చేసి వాటిని తక్కువ రేటుకి మన FPG మెంబర్స్ అందరికి కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయము, చేపల పెంపకము, మేలు రకం పశువుల పెంపకము, బ్యాంబూ కల్టివేషన్, అలాగే కోళ్ల పెంపకం వంటి బహుళ ప్రయోజన వ్యవసాయ కార్యక్రమాలని సర్ప ఆధ్వర్యంలో మనం కాకినాడ జిల్లాలో DRDA తరపున నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో 1000 మంది వెదురు సాగు చేయడానికి మహిళా రైతులను మేము గుర్తించడం జరిగింది. అలాగే సర్క్యులేటరీ ఎక్వా సిస్టమ్ ద్వారా మరి జిల్లాలో 200 మంది మహిళా రైతుల్ని కొరమైన చేపల పెంపకానికి గుర్తించడం జరిగింది. అలాగే మహిళా రైతు ఉత్పాదక సంస్థలు FPOల ద్వారా కొనుగోలు చేయబడిన ఉత్పత్తులకు గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ చేయడము, వాల్యూ ఎడిషను, అలాగే మార్కెటింగ్ సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ FPOకి సంబంధించి కాకినాడ జిల్లాలో రివాల్వింగ్ ఫండ్ నిమిత్తము 2 కోట్ల రూపాయలు, అలాగే 20 కస్టమ్ హైరింగ్ సెంటర్స్ నిమిత్తము 3 కోట్ల రూపాయలు, అలాగే ఈ సీడ్ క్యాపిటల్ ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకునే మహిళలకి మొదటి విడతగా 40,000 రూపాయలు రివాల్వింగ్ ఫండ్, అలాగే సక్రమ నిర్వహణ జరిగిన తర్వాత వాళ్ళకి 2వ విడతగా 75,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 80,000 మంది మహిళల్ని మనం లఖపతి దీదీలుగా గుర్తించడం జరిగింది. ఇలాంటి ఆర్థిక వనరులన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు మరియు మహిళా రైతులు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగడానికి అవకాశం ఏర్పాటు చేసినటువంటి జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషను మరి కాకినాడ జిల్లాలో మహిళల్లో పేదరికాన్ని తగ్గించడానికి ఎంతో

0: ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
1: స్వయం సహాయక సంఘం అనేది కేవలం ఒక సముదాయం మాత్రమే కాదు, అది మహిళల జీవితాన్ని మార్చే ఉద్యమం. స్వయం ఉపాధి మహిళల స్వాభిమానానికి దర్పణం. వివిధ పథకాల ద్వారా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతతో నేడు గ్రామీణ మహిళలు అసాధారణమైన ప్రతిభను కనబరుస్తూ, సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆధునికతను ఆహ్వానిస్తూ తాము కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో లఖ్పతి దీదీలుగా అవతరించి ప్రగతి పథంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ మహిళా శక్తిని యావత్ ప్రపంచానికి చాటుతున్నారు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు ప్రజా ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్ర గీతాలను వింటారు. ముందుగా సరిగమలు చిత్రం నుంచి కేజే యేసుదాసు చిత్ర పాడిన పాటను వింటారు.

స్వరమాలిక చిత్రగీతాల్లో తరువాత చిత్రగీతం సింధు భైరవి చిత్రం నుంచి చిత్రగారు ఆలపించిన గీతాన్ని వింటారు.

అన్వేషణ చిత్రం నుంచి కీరవాణి గారు స్వరపరిచిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

చిలకల గొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. వందే మాతరానికి జనగణమనతో సమానమైన చట్టబద్ద రక్షణ కల్పించే బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 70% పులులు భారతదేశంలోనే ఉండటం దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనతో ఇప్పటి వరకు 12 పతకాలు గెలుచుకున్నారు. ఇక వార్తల వివరాలు. పరీక్షల్లో అక్రమాలను మరింత కఠినంగా అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు దోషుల ఆస్తులను స్వాధీనం చేసుకునే నిబంధనలను ఈ బిల్లులో చేర్చారు. అక్రమాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని బిల్లు నిర్దేశించింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తేదీ నుంచి 2 నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలి. ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత 3 నెలల్లోపు విచారణ ముగించాలి అనే కాలపరిమితులను కూడా ఈ చట్టం నిర్దేశించింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, చట్టాన్ని మరింత కఠినతరం చేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ఈ సవరణలు తీసుకువచ్చామని తెలిపారు. విద్యార్థులు, యువత సంక్షేమాన్ని కాపాడాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ బిల్లు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పార్లమెంటులో అనుచిత పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ, విద్యార్థుల నిరసనల్లో ఎటువంటి కాల్పులు జరగలేదని, కేవలం బాష్పవాయువు మాత్రమే వినియోగించారని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిందని జితేంద్ర సింగ్ వివరణ ఇస్తూ,
1: గోలీ చలానే కా ఆదేశ్ దియా ఔర్ ఉసే ఆథెంటికేట్ కర్నే మే నాకామ్ హై తో సబ్సే పెహ్లీ బునియాదీ బాత్ కి కహీ భీ గోలీ చలానే కా ఆదేశ్ కోయి మంత్రీ నహీ దేతా వో మ్యాజిస్ట్రేట్ దేతా హై ఎస్డిఎం దేతా హై డిఎం దేతా హై హమ్ సబ్ విధాయక రహే హై సాంసద్ రహే హై హమారే అనుభవ్ మే హై ఇస్కా అర్థ్ యే హువా కి ఉన్హే సార్వజనిక జీవన్ కా భీ అనుభవ్ మే అభావ్ హై.
0: ఈ బిల్లు ఆమోదం అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. ఈ సవరణతో వందే మాతరానికి జాతీయ గీతం, జనగణమనతో సమానమైన చట్టబద్ద రక్షణ కల్పించనున్నారు. వందే మాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారిపై గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ, ఈ సవరణ కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదని, భారతదేశ స్వాతంత్ర పోరాటం ఆదర్శాల పట్ల దేశ సమిష్టి నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. 1971లో తీసుకువచ్చిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం ద్వారా జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతం జనగణమనకు

గౌరవాన్ని పరిరక్షించే నిబంధనలు అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు. పులుల సంరక్షణపై అవగాహన పెంపొందించడం, వాటి సహజ ఆవాసాలను పరిరక్షించటం, అడవుల్లో పులుల సంఖ్య తగ్గుదలను అరికట్టడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా వన్యప్రాణి ప్రేమికులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పులుల జనాభాలో దాదాపు 70% పులులు భారతదేశంలో ఉండటం దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. పులుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అటవీ సిబ్బంది, శాస్త్రవేత్తలు, పరిరక్షణ కార్యకర్తలను ఆయన అభినందించారు. స్థానిక సమాజాలను మరింత బలోపేతం చేయటం, మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించటం పట్ల కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ఇక పులుల సంఖ్య పెరగడం భారత అటవీ సంపద ఆరోగ్యాన్ని, సంరక్షణపై దేశం చూపుతున్న ప్రత్యేక

బలోపేతం చేయటం, మానవ వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించటం పట్ల కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. ఇక పులుల సంఖ్య పెరగడం భారత అటవీ సంపద ఆరోగ్యాన్ని, సంరక్షణపై దేశం చూపుతున్న ప్రత్యేక దృష్టిని ప్రతిబింబిస్తోందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. పులులు వాటి ఆవాసాలను పరిరక్షించటంతో పాటు అడవులపై ఆధారపడి జీవించే సమాజాల జీవనోపాధికి కూడా కేంద్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన చట్టాలపై పరిశీలన జరుపుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ గడువును పార్లమెంటు 2026 శీతాకాల సమావేశాల చివరి వారంలోని తొలి రోజు వరకు పొడిగిస్తూ లోక్సభ ఆమోదం తెలిపింది. జేపీసీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ పీపీ చౌదరి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలు సవరణ బిల్లు 2024లను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని పొడిగించే తీర్మానాన్ని సభలో ఈరోజు ప్రవేశపెట్టారు. లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానాన్ని అమల్లోకి తీసుకురావటం ఈ రెండు బిల్లుల ప్రధాన ఉద్దేశం. భారత నౌకాదళం కోసం కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకల్లో 7వదైన మచిలీపట్నం యుద్ధ నౌక ఈరోజు జలప్రవేశం చేసింది. ఈ యుద్ధ నౌక సముద్ర గర్భ పర్యవేక్షణ, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ కార్యకలాపాలు, తక్కువ తీవ్రత కలిగిన సముద్ర భద్రతా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు మైన్ వార్ఫేర్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నౌక తీర రక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు సముద్ర భద్రతా పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక నౌకాశ్రయ నగరం మచిలీపట్నం పేరు ఈ యుద్ధ నౌకకు పెట్టడం విశేషమని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. మచిలీపట్నం నగర చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఈ నౌక నిలుస్తుందని, దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణలో భారత నౌకాదళం నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో 80% పైగా స్వదేశీ తయారీ భాగాలు వినియోగించడం ద్వారా భారత నౌకా నిర్మాణ పరిశ్రమ సామర్థ్యం గణనీయంగా పెరిగినట్టు స్పష్టమవుతోందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 2వ తేదీన దేశవ్యాప్తంగా నషాముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ యాత్రను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల పాటు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే ఈ జాతీయ ఉద్యమానికి మై భారత్ వేదిక నాయకత్వం వహించనుంది. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించటం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం ఈ ఆన్లైన్ వేదిక ముఖ్య ఉద్దేశం. మాదక ద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో యువతను ఏకం చేయటం, అవగాహన కల్పించటం, సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించటం, ప్రజల నిరంతర సహకారాన్ని ప్రోత్సహించటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లాస్గో నగరం వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్ విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ పథకాల వర్షం కురిపిస్తున్నారు. మరిన్ని పథకాలు సాధించే అవకాశాలను కూడా నెలకొల్పుతున్నారు. మహిళల 69 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో హర్జీందర్ కౌర్ రజత పథకం సాధించింది. దీంతో భారత్ ప్రస్తుతం 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు కలిపి మొత్తం 12 పథకాలను గెలుచుకుంది. ఇక పురుషుల 60 కిలోల క్వార్టర్ ఫైనల్స్ టాప్ స్కోర్ అథ్లెట్ సచిన్ అద్భుత ప్రదర్శన చేశారు. బోట్స్వానాకు చెందిన ట్రెజర్ మోరిమోపై 5-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకున్నారు. దీంతో భారత్కు మరో పథకం ఖాయమైంది. పురుషుల 80 కిలోల విభాగంలో అంకుష్ కూడా సెమీఫైనల్కు చేరుకుని సెమరో పథకాన్ని ఖాయం చేశారు. మహిళల 70 కిలోల విభాగంలో అరుంధతి చౌదరి, మహిళల 51 కిలోల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో సాక్షి సెమీఫైనల్కు చేరుకున్నారు. ఈ కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల షాట్పుట్ ఫైనల్కు భారత ఆటగాళ్లు టాప్స్ డెవలప్మెంట్ అథ్లెట్ తజేందర్ పాల్ సింగ్ తూర్, ఖేలో ఇండియా అథ్లెట్ సమీర్ దీప్ సింగ్ గిల్ అర్హత సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నివారణ సవరణ బిల్లు 2026 లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది.
వందే మాతరానికి జనగణమనతో సమానమైన

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు చిత్రగీతం. చిత్రం సింధూర పువ్వు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార సంధ్య, హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చిత్ర గీతాల్ని వింటారు. మొదటగా బొంబాయి చిత్రం నుంచి చిత్ర గానం చేసిన ఈ పాటను వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

స్వరమాలిక తెలుగు చిత్రగీతాల్లో తరువాత చిత్రగీతంలోని పాటను పాడినవారు శ్రీనివాస్ సాధనా సర్గం. చిత్రం సఖీ.

ఆకాశవాణి కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈరోజు వినండి రాగం తానం పల్లవి. గానం శ్రీమతి వీరగంట లలితా చంద్రశేఖర్. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్. మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. కీరవాణి రాగం కండజాతి త్రిపుట తాళం. రెండు కలల పల్లవి ఎత్తుగడ. సమం నుంచి మూడు అక్షరములు వదిలి. పదగర్భం ఆరు అక్షరములు. పల్లవి సాహిత్యం సరిగమ పదని పాడేద వాగ్దేవి గీర్వాణి.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో రాగం, తానం, పల్లవి, గానం శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం నుండి వెలువడింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ ఆపాత మధురాలు, మధురమైన సినిమా పాటలు. మొదటిగా ఈ చిత్రగీతం.

మాయాబజార్ చిత్రంలోని ఘంటసాల పీలీలా పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, రచన పింగళి నాగేశ్వరరావు. తరువాత క్షణక్షణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

చివరిగా ఆపాత మధురాదిలో మరో చిత్రగీతం, ధర్మక్షేత్రం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు ఆపాత మధురాలు చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:58 దాటి 43 సెకండ్లు. 11 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కిలోమీటర్ల వరకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. లోతట్టు అల్పపీడనం ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ వైపు కదులుతుంది. దీని ప్రభావంతో సముద్రంలో గాలులు బలంగా వీచే అవకాశం ఉంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లో ముఖ్యాంశాలు. రేపటి మొదటి ప్రసారాలు మీడియం వేవ్ పై 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ పై ప్రారంభమయ్యి ఎఫ్ఎం ద్వారా 102 MHz ద్వారా కూడా వినవచ్చు. 6 గంటలకు దేశభక్తి గీతం, నా దేశం నందనవనం బృందగానం. 6:30 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర భక్తి భావగీతాలు. 6:45 పొలం పనులు శీర్షికన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు వ్యవసాయదారులకు తెలియజేయు సూచనలు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాటగా వరల్డ్ డే అగైనిస్ట్ ట్రాఫిక్ ఇన్ పర్సన్, అలాగే తొలి తెలుగు నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు జన్మదిన సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం ఉపకృతి నాటిక. 8:30 అమరావతి విజయవాడ జిల్లా సమాచార లేఖ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో వింటారు. 8:59 పాటల పల్లకి తిరిగి 9:30 కొనసాగుతుంది. 10:30 పాటల పల్లకి కొనసాగుతుంది. 10:00 సైబర్ మోసాలు వ్యక్తిగత భద్రత అంశంపై ప్రత్యేక ముఖాముఖి. 11:00 మధురిమ. 12:10 మధుమంజరి చిత్రగీతాలు. 1:33 ముత్యాల ముంగిళ్ళు. 2:31 జానపద రంజని కార్యక్రమంలో మహాభారతంలో పద్మవ్యూహం బుర్రకథ. సాయంత్రం ప్రారంభమయ్యే 2వ ప్రసారాల్లో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం శీర్షికన ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలను వింటారు. 7:15 పల్లె సీమల కార్యక్రమంలో జానపద గీతం, వ్యవసాయ సమాచారం. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక చిత్రగీతాలు. 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు. 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లో ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:13 దాటి 49 సెకన్లు. ఈనాటి మా మీడియం వేవ్ పై ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ పై 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ వద్ద, అలాగే ఎఫ్ఎం ద్వారా 102 MHz వద్ద ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

927 కిలో హెడ్స్ వద్ద, అలాగే ఎఫ్ఎం ద్వారా 102 మెగా హెడ్జెస్ వద్ద ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.